0: FM 90.4.
1: సుషేణుని యొక్క కుమారులు ఇద్దరు, నీలుడు. నీలుడు అంటే సామాన్యమైనటువంటి యోధుడు కాడు, వానరుల్లో అగ్నిహోత్రుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు. అంగదుడు, శరభుడు, వినతుడు, జాంబవంతుడు, సానుప్రస్థుడు, ఋషభుడు, ఋషభస్కందుడు అనబడేటటువంటి 10 మందిని ఎంచుకుని, మీరు 10 మంది ఆకాశంలోకి వెళ్ళి విపరీతమైన వేగంతో తిరిగి ఎక్కడున్నాడో ఇంద్రజిత్తు పట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ 10 మంది వానరులు ఆకాశంలోకి వెళ్ళారు. వీళ్ళ యొక్క వేగం, వీళ్ళ యొక్క గమనశక్తి అంచనాకి దొరికేది కాదు, అంత వేగంగా తిరగగలిగిన వాళ్ళు. కానీ వీళ్ళు 10 మంది ఆకాశాన్నంతటినీ వెతికిన, అంటే ఆ యుద్ధ భూమి మీద ఆకాశ మండలాన్నంతటినీ వాళ్ళు అన్వేషించిన, వాళ్ళకి ఇంద్రజిత్తు లభించలేదు. కాబట్టి వాళ్ళు కిందకి దిగొచ్చి, రామా మాకు ఇంద్రజిత్తు కనపడలేదు అని చెప్పారు. ఇంద్రజిత్తు ఆకాశంలోంచి చూశాడు రామలక్ష్మణుల్ని. వీళ్ళిద్దరినీ పడగొట్టేస్తే నాన్నగారి యొక్క కోరిక తీరిపోదు. నాన్నగారి కోరిక ధర్మబద్ధమా అధర్మమా అతనికి అనవసరం. అతనికి కావలసింది రావణుడి పనుపున యుద్ధం చేస్తాడంతే. ఆయన కూడా రావణుని కన్నా గొప్ప రాక్షసత్వం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆ మేఘమండలంలోంచి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ నాగాస్త్రానికి ఉన్న శక్తి ఏమిటంటే, దాన్ని దేవతలు కానీ, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు కానీ, మహర్షులు కూడా వాటిని విడిపించలేరు. అవి బాణములు పావు రూపంలో ఉంటాయి. ఆ బాణములను ప్రయోగిస్తే అది బాణం వచ్చి తగలగానే అవి నాగములై ప్రతి అవయవాన్ని చుట్టేస్తాయి. చుట్టేస్తే పావుకి చుట్టుకునే అలవాటు ఉంటుంది. అది అనుభవంలోకి రావాలని మనం కోరుకోకూడదు. కాబట్టి ఆ పావు చుట్టుకుంటే ఇంకా కదపడం కష్టం. కాబట్టి కాళ్ళు, చేతుల దగ్గర నుంచి అవయవాలన్నిటినీ కూడా నాగాస్త్రాలు వేసి రామలక్ష్మణులు ఇద్దరిని బంధించాడు. బంధిస్తే ఇద్దరూ భూమి మీద పడిపోయారు రామలక్ష్మణులు. తౌతేన పురుష వ్యాఘ్రౌ క్రుద్ధేనాసీ విషైశ్వరై సహసా నిహతౌ వీరౌ తదా ప్రైక్షంత వానరాః. ఎప్పుడైతే రామలక్ష్మణులు ఇద్దరూ నేల మీదకి ఉరిగిపోయి భూమి మీద పడిపోయారో, వాళ్ళ చేతులు కూడా ఇంకా ఇలా అనే అవకాశం లేదు. ఇలా అంటే కదండి ధనస్సు పట్టుకోవడం, ఇలా అంటే కదా బాణం పట్టుకోవడం. అసలు ఇక అవయవములు ఏవి కదలవు. కాబట్టి నేల మీద పడిపోయి కుయ్యలు ఎలా ఉంటాయో అలా పడిపోయి ఉన్నారు. ప్రకాశరూపస్థు యదానశక్త తౌబాధితుం రాక్షస రాజపుత్ర మాయాం ప్రయోక్తుం సముపాజగామ బబంధతౌ రాజసుతౌ మహాత్మా. సూక్ష్మబుద్ధి అయినటువంటి ఆ ఇంద్రజిత్ రామలక్ష్మణుల ఎదురుగుండా నిలబడి పోరాడలేక మాయాయుద్ధంతో చాటు నుంచి నాగాస్త్రం వేసి వాళ్ళిద్దరినీ కూడా బంధించాడు. బంధించడం చేత వాళ్ళిద్దరూ భూమి మీద పడిపోయారు. పడిపోయిన తరువాత తాను ఆకాశంలో నిలబడి మర్మస్థానములు ఉంటాయి. మర్మస్థానములు అంటే ఎక్కడ బాణము తగిలితే ప్రాణములు ఉత్క్రమణం జరుగుతుందో, అంటే ప్రాణాలు పోతాయో, ఆ స్థానమును గుర్తించడం యోధుడైనటువంటి వీరుడికి అదొక గొప్ప విద్య. ఏ ఊరికే బాణాలు కొట్టడం కాదు, ఏ మర్మస్థానం మీద బాణం తగిలితే ప్రాణం పోతుందో అటువంటి 15 స్థానములు గుర్తించాడు. ఓ గుండెకాయ ఉందనుకోండి, గుండెకాయ మీద బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అలాగే తల మధ్యలో బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అటువంటి 15 మర్మస్థానములు. సాధారణంగా ఏమిటంటే యుద్ధంలో ఒక లక్షణం ఉంటుంది. యోధుని యొక్క శక్తి

పడిపోవడమే మీదే ఉండదు. పడిపోయిన తర్వాత ఎంత తొందరగా తెప్పరిల్లగలడు అన్నదాని మీద కూడా ఉంటుంది. ఒక సామాన్య వీరుడైతే అటువంటి బాణపు దెబ్బ తగిలితే ప్రాణం వదిలేస్తాడు. మహాయోధుడిని గుర్తు ఏమిటంటే ఆయన భూమి మీద పడిపోయినా కూడా మళ్ళీ తొందరగా తెప్పరిల్లుతాడు, తొందరగా స్పృహలోకి రాగలుగుతాడు, అంటే ఊర్చుకోగలడు అన్నమాట బాణపు దెబ్బని. అలా ఊర్చుకోగలిగినటువంటి శక్తి ఉంటే ప్రాణాలతో ఉంటాడు, ఆ ఓర్చుకోగలిగిన శక్తి తక్కువైతే చాలా తొందరగా మరణిస్తాడు. 15 మర్మస్థానముల మీద బాణప్రయోగం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా నారాచ బాణములను ఉంటాయి, నారాచ బాణముల దగ్గర నుంచి రకరకాలైన బాణాలతో 15 మర్మస్థానముల దగ్గర రామలక్ష్మణులు ఇద్దరినీ కొట్టాడు. కవచములను భేదించి కవచాలు బద్దలైపోయి నేల మీద పడిపోతే వాళ్ళ ఒంట్లి మీద ఎక్కడా జాగా లేకుండా బాణాలు పెట్టి కొట్టాడు. కొడితే వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి నెత్తురంతా బయటికి వచ్చి నెత్తుటి మడుగుల్లో పడిపోయారు రామలక్ష్మణులు. అచేష్ట మంద నిశ్వాసౌ శోణితౌఘ పరిప్లుతౌ శరచాల శరజాలాచితౌ స్తబ్దౌ శయనౌ శరతల్పయోహో. వాళ్ళు అచేష్టౌ, ఇంకా ఏమీ చేష్టలు లేవు, అంటే ఏమి కదలికలు లేవు, కానీ ఉన్నారు, ప్రాణములతో ఉన్నారని గుర్తు ఏంటంటే తట్టుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి ఎప్పుడూ ఊపిరి ఎలా తీస్తారో అలా తీయలేకపోతున్నారు. మంద నిశ్వాసం, చాలా కష్టం మీద ప్రాణములను నిలబెట్టుకోవడానికి అతి కష్టం మీద ఊపిరి తీస్తున్నారు. ఎవరు? రామలక్ష్మణులంతటి వారు. అంటే ఇంద్రజిత్తు యొక్క మాయాయుద్ధం ఎలా ఉంటుందో మీరు చూడండి. శోణితౌఘ పరిప్లుతౌ, నెత్తుటి మడుగు అంటే శరీరంలోంచి కారిపోయినటువంటి నెత్తురు ఒక మడుగు కింద ఏర్పడింది, ఆ మడుగులో పడిపోయి ఉన్నారు. శరజాలాచితౌ స్తబ్దౌ, తిరిగి యుద్ధం చేయడం కానీ కనీసం ఇలా కనురెప్ప ఎత్తి చూడడం కానీ చెయ్యి కదపడం కానీ కాలు కదపడం కానీ ఏమీ లేదు. ఇంతటి రాముడు, ఇంతటి లక్ష్మణుడు కూడా బాణం వచ్చి గుచ్చుకుంటూ ఉంటే గుచ్చుకున్న బాణానికి ప్రతిస్పందించి చెయ్యి ఇలా ఎత్తడం కూడా ఇంకా లేదు, ఎందుకంటే నాగాస్త్ర బంధనం చేసేసాడు కాబట్టి. అలా పడిపోయి ఉన్నారు, పడిపోయి ఉన్న శరీరం మీద బాణములు వేసి కొడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు పడిపోయి నెత్తురు ఓడిపోయి ఆ నెత్తుట్లో తడిసిపోయి పడున్నారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో రామలక్ష్మణులు పడిపోయారో చూడండి. ఇలా పడిపోయి ఉండి నిశ్వసంతౌ యథా సర్పౌ నిశ్చేష్టౌ మంద విక్రమౌ రుధిరస్రావ దిగ్ధాంగౌ తపనీయా వివ ధ్వజౌ. కింద పడిపోయినటువంటి ధ్వజములు ఎలా ఉంటాయో అటువంటి స్థితిలో బంగారు స్తంభాలలా చాలా కష్టం మీద ఊపిరి తీసి విడిచిపెడుతున్నటువంటి పాముల్లా నిశ్చేష్టౌ, ఏ విధమైనటువంటి చేష్టలు ఉడిగిపోయి అంటే ఏమి ప్రతిస్పందన లేదు, అంటే చైతన్యము స్పృహ తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది, వాళ్ళకి బాహ్య స్మృతి లేదు ఇంకా. మంద విక్రమౌ, మంద విక్రమౌ అంటే లోపల ఎక్కడో ఇంకా యుద్ధం చేద్దాం బాణాలు పెట్టి కొడుతున్నాడు, నాగాస్త్ర బంధనం చేస్తాడు అని తెలుసుకున్నారని మీరు అనుకోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళు తిరిగి యుద్ధం చేస్తారని మీరు ఊహించడానికి కుదరదు. రుధిర స్రావ దిగ్ధాంగౌ, ఆ శరీరంలోంచి కారిపోయినటువంటి రక్తంలో వాళ్ళ ఒళ్ళంతా తడిసిపోయింది, తడిసిపోవడంలో రక్తపు ముద్దల కింద ఉన్నారు ఇద్దరు. ఒళ్ళంతా కొట్టేశాడు కదండి మరి బాణాలు. తపనీయావివ ధ్వజౌ, కింద పడిపోయినటువంటి బంగారు స్తంభాలలా ఉన్నారు. తౌ వీరశయనే వీరౌ శయనౌ మందచేష్టితౌ యూధపై స్థైహి పరివృతౌ భాష్ప వ్యాకుల లోచనైహి. ఏ రామలక్ష్మణుల యొక్క ధనస్సుని, ఏ రామలక్ష్మణుల యొక్క బాణ పరంపరని, ఏ రామలక్ష్మణుల యొక్క విక్రమాన్ని నమ్మి ఇంతమంది వచ్చారో, ఇంతమంది మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైన రోజు రాత్రే రామలక్ష్మణులు అలా పడిపోతే వాళ్ళు స్తబ్దులైపోయారు. అయిపోయి యోధులు, వానరుల యందు ఉండేటటువంటి వీరులందరూ కూడా పరిగెత్తుకుంటూ రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి చుట్టూ చేరారు. రామలక్ష్మణుల దగ్గర చుట్టూ చేరినటువంటి వాళ్ళ మీద వికటాట్టహాసం చేస్తూ మేఘాల చాట్ నుంచి వానర యోధులందరినీ కొట్టాడు బాణాలు పెట్టి. ఆ దెబ్బలకి యోధులందరూ కింద పడిపోయారు. వానర సైన్యం ఎట్నుంచి వచ్చి బాణాలు పడుతున్నాయో తెలియదు, వచ్చి పడి

పోతున్నాయి, పడిపోతున్నారు వానరులు. ఈ దెబ్బకి చెల్లా చెదిరైపోయి వానర సైన్యం అంతా పారిపోవడం మొదలుపెట్టింది. దిక్కులు పట్టి బతికుంటే బలిశాకు తినొచ్చని అందరూ కిష్కింధ వైపుకు పరిగెడుతున్నారు. మిగిలిన వానర వీరులు వాళ్ళని ఆపడానికి అవకాశం లేదు, ఎందుకంటే రామచంద్రమూర్తి చుట్టూ చేరి వాళ్ళు నిలబడ్డారు. ఇటువంటి స్థితిలో బాష్ప వ్యాకుల లోచనైహి, కన్నుల వెంట బాష్పధారలు కారుతుండగా పడిపోయి ఉన్నారు. ఇటువంటి స్థితిలో వానర సైన్యమంతా చల్లా చెదరై పారిపోతుంది. ఒక పక్క రామలక్ష్మణులు పడిపోయారు, ఉంటే ఉన్నట్టు లేకపోతే మనం కూడా పడిపోయినట్టు అని బాణపు దెబ్బలు తిని ఏడుస్తూ యోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ చేరి ఉన్నారు. ఒక్కసారి ఆ మేఘనాథుడు అంటారు ఆయన్ని, ఇంద్రజిత్తుని, తేరిపారి చూశాడు. ఆ ప్రాణములు వెళ్ళిపోయాయి, రామలక్ష్మణులు నిహతులైపోయారు, కొట్టేశారు అని. ఇంకా ఎక్కడైనా కొద్ది ఊపిరి ఉంటే కొంచెం సేపట్లో ఆగిపోతుంది, ఎందుకంటే కదిలే అవకాశం లేదు, వాళ్ళు కదలరు ఇక, ఎందుకంటే నాగాస్త్ర బంధనం అయిపోయింది. దాన్ని విడిపించడం ఇక ఋషులకు కూడా సాధ్యం కాదు, మహర్షులే వచ్చినా నాగాస్త్ర బంధనాన్ని మాత్రం విడిపించారు. అది దివ్యాతి దివ్యమైనటువంటి అటువంటి అస్త్రాన్ని దేవతల దగ్గర తపస్సు చేసి బ్రహ్మాది దేవతల దగ్గర పొందాడు ఇంద్రజిత్తుడు. కాబట్టి ఇక అవి విడిచిపెట్టవు, వీళ్ళు కదలరు. అవి ఏం చేస్తాయంటే మంత్రరూపమైనటువంటి బాణపు దెబ్బలకి ఆ చుట్టుకున్నటువంటి పావులు కరిచి విషాన్ని ఎక్కిస్తాయి శరీరంలోకి. అవి విషం ఎక్కిస్తుంటాయి, వీళ్ళ ఊపిరి మందగిస్తూ ఉంటుంది. అంత భయంకరమైనటువంటి అస్త్రముల చేత బంధనం చేశాడు. ఇప్పుడు తాను సంతోషంగా లంకాపట్టణంలోకి వెళ్ళి రావణాసురుణ్ణి కలుసుకున్నాడు. కలుసుకుని అన్నాడు, ఇంద్రజిత్తు మహామాయ సర్వసైన్య సమావృత వివేశనగరీం లంకాం పితరంచాభ్యుపాగమత్. రాక్షస సైన్యమంతా సంతోషంగా జయహో రావణాసురుడికి, జయహో ఇంద్రజిత్తుకి, జయహో అని జయజయధ్వానాలు చేస్తోంది. వానర సైన్యమంతా ఆక్రందనలు చేసి ఏడుస్తూ చెల్లా చెదరై పారిపోతోంది. రామలక్ష్మణులు నెత్తిటి మడుగులో ఉన్నారు, చుట్టూ వానర యోధులు నించుని ఉన్నారు, వాళ్ళు బాణపు దెబ్బలలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ చూస్తే జరగరానిది జరిగిపోయింది అని తెలిసిపోతోంది. వెళ్ళి ఆ కూర్చున్నటువంటి రావణాసురుడితో అన్నాడు, తత్ర రావణమాసీనం అభివద్య కృతాంజలి అచచచ్చే ప్రియం పిత్రే నిహతౌ రామలక్ష్మణౌ. నాన్నగారు, మీకు నేను శుభమైనటువంటి వార్త చెప్పాను, రామలక్ష్మణులిద్దరూ కూడా నా చేతిలో నిహతులైపోయారు, నాగాస్త్ర బంధనం చేసి సంహరించాను, కాబట్టి మీరింక సంతోషంగా మీరు కోరుకున్నట్టుగా జీవించవచ్చు. అయితే వాడు లేచి సంతోషంతో కొడుకుని కౌగిలించుకుని ఒక్కసారి మూర్కొని అంటే మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి ఎంతో ఆనందించాడు. నాయన, నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇక రావణుని మనస్సు సంతోషంతో పొంగిపోయింది. అసలు యుద్ధం మొదలుపెట్టగానే కొడుకు రామలక్ష్మణుల్ని పడగొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే అశోకవనంలో సీతమ్మ తల్లికి కాపలాగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలని నేను పిలుస్తున్నానని చెప్పండి అన్నాడు. త్రిజటతో సహా అక్కడ కాపలా ఉన్న రాక్షస స్త్రీలని రమ్మన్నాడు. ఆ రాక్షస స్త్రీలందరూ వచ్చి జయజయధ్వానం చేసి రావణుని దగ్గర నిలబడ్డారు. రాక్షసత్వానికి పరాకాష్ట అంటే ఇదే. హతావింద్రజితాఖ్యాత వైదేహ్యా రామలక్ష్మణౌ పుష్పకంచ సమారూప్య దర్శయధ్వం హతౌరణి. మీరు పుష్పక విమానం ఎక్కించండి సీతమ్మని, ఎక్కించి పుష్పక విమానం మీద యుద్ధభూమిలోకి తీసుకెళ్ళండి, ఆ పైనుంచి చూపించండి కింద పడిపోయి శరీరాలను విడిచిపెట్టేసినటువంటి రామలక్ష్మణుల్ని. విమానం మాత్రం అక్కడ దిగడానికి వీల్లేదు, మళ్ళీ తీసుకొచ్చేసే, చూపించి తీసుకొచ్చే అని అంటాడు. నిర్విశంక నిరుద్విఘ్న నిరపేక్షాచ మైథిలి మాం ఉపస్థాస్యతే సీత సర్వాభరణ భూషిత. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ నిహతులైనారన్న విషయాన్ని చూడగానే సీతమ్మకి శంక పోతుంది. ఆయన బ్రతికున్నారు కదా అన్న అనుమానం పోతుంది, కాబట్టి ఇంకా ఆయన లేరు అన్న ధైర్యంతో వెంటనే చక్కగా పట్టుబట్ట కట్టుకుని సర్వాభరణ భూషితయ్యి నా పాన్పు చేరుతుంది. కాబట్టి మీరు చూపించి తీసుకొచ్చేయండి. మీరు ఇది నేను చెప్పలేక, నేను ఆ శ్లోకాలు చదవడం కూడా నాకు అసలు ఇష్టం లేక, ఎందుకంటే ఇది ఇవన్నీ చెప్తే దీని యందు మనసు పెడితే వచ్చే ఇబ్బంది ఏంటంటే మనసు అక్కడ నిలబడిపోయి

దీని మీదే చాలా బెంగగా అనిపిస్తుంది. అయ్యో ఎప్పుడో జరిగిపోయింది, చచ్చిపోయాడు కదరా రావణాసురుడు అనిపించినా ఇంత కష్టమా ఇంత కష్టమా అనిపిస్తుంది. అంతటి మహాపతివ్రత అటువంటి తల్లి పుష్పక విమానంలో ఆకాశంలో పైకొచ్చింది. చూపించారు కిందకి చూడు రామలక్ష్మణులని, నెత్తుటి మడుగులో పడిపోయి ఉన్నాడు భర్త మరిది. అయ్యో నా కోసం మహానుభావుడు ఇంత

పట్టుకుని సర్వాభరణాలు పెట్టుకుని రావణాసురుడి పాంపు చేరాలి. ఇది ఆయన రాక్షసత్వం. ఆవిడ మనసు ఎలా ఉంటుందన్నది అతను ఆలోచించాడు. ఇప్పుడు ఆవిడికి శంక వదిలిపోయి దిక్కు లేదు కాబట్టి తనని దిక్కుగా స్వీకరిస్తుందంటాడు. ఇక ఇంతకన్నా ఘోరాతి ఘోరమైన విషయం, ఆవిడ గుండెలు ఎంత బద్దలైపోయి ఉంటాయో. మీరు సీతమ్మ తల్లి పరాశక్తి కదండి అన్నారనుకోండి, అప్పుడు ఇలాంటి ఘట్టాల్లో రామకథకి అర్థమే ఉండదు. మీరు నరుడి కథగానే చదవవలసి ఉంటుంది అంతే. నేను అందుకే మీకు తరచూ మనవి చేస్తాను, నరుడి కథగానే చదవండి. అప్పుడే కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం, మధురాతి మధురమైన కథగా రామకథ మీకు కనపడుతుంది. ఇప్పుడు తల్లి ఎంత కష్టానికి ఊర్చిందో నిజంగా ఆ తల్లి ని ఒక్కసారి చూపించారు. పారిపోతున్న వానరుల్ని చూసింది, ఏడుస్తున్నటువంటి వానర యోధుల్ని చూసింది, ఏడుస్తున్నటువంటి హనుమని కూడా చూసింది. అందరూ బాణపు దెబ్బలతో ఉన్నారు, నెత్తుటి మడుగులో పడిపోయి నెత్తురంటుకుని చేష్టితములు లేక కాళ్ళు చేతులు కదపకుండా పడిపోయినటువంటి రామలక్ష్మణుల్ని చూసింది. పైన పుష్పకం పెడుతున్నా వాళ్ళల్లో ప్రతిస్పందన లేదు. ఇప్పుడు ఆమె రామలక్ష్మణులు శరీరం వదిలిపెట్టేశారని నిర్ణయించుకుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? అలా ఒక్కసారి చూపించి ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి దిగు కూర్చో అన్నారు. ఇప్పుడు ఆవిడ బాధ, ఆవిడ శోకం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. భర్తకి ఇలా జరిగిందన్న శోకం ఒక పక్క, ఆవిడ నిజంగా ఏడిచినటువంటి సర్గ చదివితే గుండె కదిలిపోతుందన్నమాట. ఆవిడ తన యొక్క పాతివ్రత్యాన్ని, తన యొక్క సాముద్రికాన్ని ప్రశ్నించుకుంది. ఆ సర్గలో నా చేతుల్లో ఇటువంటి ముద్రలున్నాయి, నా అరికాళ్లలో ఇటువంటి ముద్రలున్నాయి, నా సాముద్రిక లక్షణాలు ఇలా ఉన్నాయి, నాకు వైధవ్యం ఎందుకు వచ్చిందని ఏడ్చింది. అసలు అలా ఇలా కాదు, అంత భయంకరంగా ఏడ్చింది తల్లి. అందుకు కదండి లంక కాలిపోయింది. మహాపతివ్రత యొక్క కన్నీరు, ఆవిడ పొందినటువంటి క్షోభ, తండ్రి కొడుకులిద్దరూ కలిసి చేసినటువంటి దురాగతం, అటువంటి రావణాసురుణ్ణి నాయకుణ్ణి చేసి మాట్లాడడం ఏమిటి? ఎప్పుడూ మాట్లాడకూడదు. కనుక అటువంటి స్థితిలో ఆ తల్లి నేల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే మీకు మీతో నేను మనవి చేశాను, ఎవరు ధర్మాన్ని నమ్ముకుని ఉన్నారో వారిని ఎప్పుడూ ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షణ చేస్తూనే ఉంటాడు. ఎవడు అధర్మంతో ఉన్నాడో వాడు నేను చాలా గొప్పగా చేశాను అనుకున్నా, వాడి చేసినటువంటి పనిలో ఎక్కడో డొల్లతనం ప్రవేశించి అది నశించిపోతుంటుంది. ధర్మాధర్మములే మీరు రక్షింపబడడానికి కారణమై ఉంటాయి. కాబట్టి త్రిజట వచ్చి అంది, సీతమ్మ తల్లి కింద పడి పొర్లి ఏడుస్తుంటే, నహి కోపపరీతాని హర్షపర్యుత్సుకాని చ భవంతి యుధి యోధానాం ముఖాని నిహతే పతవు. అమ్మాయి ఎందుకలా ఏడుస్తావు? ఆ విభీషణుని భార్య అనల నిన్న ఓదార్చింది. ఆయన శిరస్సు తీసుకొచ్చి మాయా శిరస్సు అక్కడ పెడితే ఇవాళ కూతురు త్రిజట ఓదారుస్తోంది. ఎలా నమ్మావమ్మా రామలక్ష్మణులు నిహతులైపోయారని నమ్మావా? ముఖంలో ప్రాణం పోతే పోయే తేజస్సు వేరుగా ఉంటుంది, ప్రాణాలు ఉంటే ఉండే తేజస్సు వేరుగా ఉంటుంది. నువ్వు వీళ్ళ మాటలకి భయకంపిత చిత్తం అయిపోయావు, కానీ నువ్వు జాగ్రత్తగా గమనించి చూస్తే రామలక్ష్మణులు శరీరం విడిచిపెట్టలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్ళ ముఖాలలో తేజస్సు పోలేదు. ఇదం విమానం వైదేహి పుష్పకం నామ నామత దివ్యం త్వాం ధారయే నైవం ఇద్యేతౌ గత జీవితౌ. అమ్మా నేను చెప్పే మాటల్లో నీకు బాగా నమ్మకం కలగడానికి ఒక మాట చెప్తాను. రామలక్ష్మణులు మరణించి ఉంటే నీకు వైధవ్యం కలుగుతుంది. నీకు వైధవ్యం కలిగితే పుష్పక విమానంలోకి విధవరాలు ఎక్కితే పుష్పకం పైకి లేవదు. అమంగళకరం కనుక నడవదు పుష్పకం, ఎక్కినా అక్కడే ఉంటుంది, కదలదు. నువ్వు ఎక్కితే పుష్పకం కదిలింది, వెళ్ళింది, వచ్చింది అంటే అమ్మా నువ్వు నిత్య సువాసినివమ్మా, నీకు అమంగళమా ఒక్కనాటికి జరగదు. రామలక్ష్మణులు ఇద్దరూ జీవించే ఉన్నారు తల్లి, నా మాట నమ్ము. ఇంతకన్నా నీకు ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? హత వీర ప్రధానాహి హతోత్సాహ నిరుద్యమ సేనాభ్రమతి సంఖ్యేషు చాతకర్ణీవ నౌర్జలి. ఒక నావ సముద్రంలో వెడుతున్నప్పుడు దిక్సూచి లేకపోతే ఆ నావ సముద్రంలో అల్లకల్లోలంగా ఎలా తిరుగుతుందో, నాయకుడు మరణిస్తే

సైన్యం అతలాకుతలం అయిపోతుంది. అతలాకుతలం అయిపోయిన లక్షణాలు లేవు. వానర యోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంకా వానర సైన్యం భీతి చెంది ఉంది తప్ప నాయకుడు మరణించినప్పుడు పొందేటటువంటి స్థితిలో లేదు. ఇంకా చుట్టూ నిలబడి ఉన్నారు అంటే రామలక్ష్మణుల్ని రక్షించుకుంటున్నారు, ఊపిరితో ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రమాదం రాదమ్మా, నన్ను నమ్ము. ఇయం పునరసంభ్రాత నిరుద్విగ్నాతరస్విని సేనా రక్షతి కాకుత్సౌ మయా ప్రీత్యా నివేదితౌ. అమ్మా, ఆ వానరసేన అంతా కూడా తొట్టుపాటు లేకుండా రామలక్ష్మణులు రక్షింపబడాలని వారిని సేవిస్తోంది. వాళ్ళు తొందరలో మళ్ళీ సంజ్ఞ పొందుతారు, వాళ్ళు స్పృహని పొందుతారు. వాళ్ళు సజీవులై నువ్వు చూస్తుండు, తప్పకుండా రావణ సంహారం చేస్తారు. అమ్మా, నేను నీ మీద ప్రేమతో చెప్తున్నాను, నా మాట నమ్ము. నేను నిన్ను ఊరడించడానికి పలుకులు పలుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, అనృతం నోక్తు పూర్వం మే నచవక్షే కదాచన. నా జీవితంలో ఇత పూర్వం నేను ఎన్నడూ అబద్ధం ఆడలేను, ఇక ముందు కూడా ప్రాణాలే పోయినా నేను అబద్ధం చెప్పను. అందుకని నేను ఊరడించడానికి ఇందులో ఒక్క మాట కల్పించి చెప్తున్నది లేదు, నేను పరమసత్యం చెప్తున్నాను. చారిత్ర సుఖశీల శీలత్వాత్ ప్రవిష్టాసి మనోమమ. అమ్మా, నేను చెప్పినటువంటి మాట నువ్వు బాగా అర్థం చేసుకో. నీ స్వభావము, నీ మనస్సు ఏది ఉందో ఆ స్వభావము, ఆ మనస్సు, ఆ ధర్మము నిన్ను కాపాడి తీరుతాయి. నేమౌ శక్యౌ రణే జేతుం సేంద్రైరపి సురాసురై తాదృశం దర్శనం దృష్ట్వా మయాచా విదితం తవ ఇదంచ సుమహచిహ్నం శనై పశ్యస్వ మైథిలి. నేను నీతో సత్యం చెప్తున్నాను, ఇంద్రాది దేవతలందరూ వచ్చి నిలబడినా రామచంద్రమూర్తిని గెలవలేరు. ఆయన ప్రాణములతోనే ఉన్నాడు. ఇత పూర్వం నాకు కలిగినటువంటి స్వప్నాన్ని నేను నీకు చెప్పాను. నీవు తొందరలో రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషిక్తురాలవుతావు, రావణాసురుడు నిగ్రహింపబడతాడు. ఇది మధ్యలో వచ్చినటువంటి ఒక ఆపద. కాబట్టి అమ్మా, నువ్వు తొందర పడకు, నువ్వు అలా విలపించకు, నువ్వు స్వాంతన పొందు అని సీతమ్మ తల్లిని ఊరడిస్తే త్రిజట చెప్పినటువంటి మాటల చేత సీతమ్మ తల్లి ఓదార్పు పొందింది. ఆవిడ నమ్ముకున్న ధర్మం, లంకాపట్టణం నుంచి విభీషణుడు వెళ్ళిపోతూ అనలని త్రిజటని తీసుకెళ్ళిపోయి ఉంటే తన కుటుంబాన్ని, నలుగురు మంత్రులతో వెళ్ళిపోయాడు తప్ప ఆయన కుటుంబాన్ని తీసుకెళ్లలేదు. విభీషణుడు శత్రు సైన్యంలో కలిశాడు, ఆయన కుటుంబం ఇక్కడుంది, వాళ్ళని తెగటార్చండని రావణుడు అనలేదు, వాళ్ళని చంపండి అనలేదు, సరికదా. త్రిజటని సీతమ్మ దగ్గరే కాపలాగా ఉంచాడు. అయితే రావణాసురుని యొక్క బుద్ధిలో ఏ నమ్మకం కలిగిందంటే, నా తమ్ముడు పనికి మాలినవాడు కానీ నా మరదలు, నా తమ్ముడు కూతురు వాళ్ళు చాలా మంచివాళ్ళు అనుకున్నాడు. ఇదే ధియో యోన ప్రచోదయాత్ అంటాం. ఎవరి బుద్ధిలో ఎలా ప్రవేశించాలో అలా ప్రవేశించి ఈశ్వరుడు రక్షిస్తుంటాడు. అది ఈశ్వర సంకల్పం. ఆయన విభీషణుడు కుటుంబాన్ని తీసుకెళ్లకుండా చేశాడు. ఈశ్వర సంకల్పం రావణాసురుడికి వాళ్ళ మీద అనుమానం రాకుండా చేశాడు. ఈశ్వర సంకల్పం భర్త ఊళ్ళో లేకపోయినా సీతమ్మని రక్షించడానికి మనం ఇక్కడ ఉండాలి అని ధర్మాన్ని నమ్ముకుని వాళ్ళిద్దరూ సీతమ్మ తల్లికి సేవిద్దామన్న బుద్ధిని అలా నిలబెట్టారు. నిలబెట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు ప్రమాదం వస్తే అప్పుడప్పుడు సీతమ్మ తల్లిని ఊరడిస్తూ ఉంటారు. లేకపోతే ఏమో, నా తల్లి ఆ శోకంలో గుండెయే పగిలిపోయి ఉండేదేమో. అలా ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళని ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటాడు. దానికి ఎదురు లేదు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. ఈ విషయాన్ని చెప్పడానికే యుద్ధకాండలో జరిగేటటువంటి విశేషాల్లో అంతగా ఎంత వ్యూహం రచన చేస్తాడో రావణాసురుడు, అటువైపు అంత ప్రమాదం మిగులుతుంది, ఇటువైపు అకస్మాత్తుగా ఊహించని రీతిలో ఎవరో వచ్చి రక్షణ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఊరట పొందింది.

0: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.
1: నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలకు పరిష్కారమే మన ఆయుష్మాన్ భవ.
2: ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు మన రేడియో విష్ణు 90.4 లో.

0: FM 90.4.
1: వరిలో ఆకుముడత పురుగును అదుపు చేయడం. ఆసియా ఖండంలో వరి ఒక ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట మీద అనేక రకాల పురుగులు, తెగుళ్లు దాడి చేసి ఆహారం ఆదాయాలను నష్టపరుస్తూ ఉంటాయి. వేర్వేరు పంట దశల్లో దాడి చేసే ఆకుముడత పురుగు చాలా ప్రమాదకరమైన కీటకం. వీటి దాడిని రైతు త్వరగా గుర్తించకపోతే పంటలో చాలా భాగం నాశనం కావచ్చు.

0: చేయవచ్చు.
1: ఎదిగే సీజన్ మొదట్లో అయితే పంట తేరుకోగలదు, కానీ పక్వానికి వస్తున్న దశలో దాడి జరిగి తగిన చర్యలు తీసుకోకపోతే దాదాపు సగం పంట పాడైపోతుంది.
0: ఎదిగిన ఆకుముడత పురుగు రెక్కల మధ్యలో వంకర గీతలుండే ఒక గోధుమ రంగు చిమ్మట. ఆడ చిమ్మట వరి ఆకు వెన్ను మీద కోలగా ఉండే గుడ్లు పెడుతుంది. ఆకుముడత పురుగు గుడ్లు కంటికి కనిపించినంత చిన్నవి. వాటిని చూడాలంటే మీకు భూతద్దం కావాలి. గుడ్ల నుంచి లార్వా గొంగలి పురుగులు బయటికి వస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆకు బయటి భాగాన్ని గీరి తినడం మొదలు పెడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకుని మడత పెట్టి లోపల ఉంటూ ఆకుని తినేస్తాయి.
1: గొంగలి పురుగుని చూడడం తేలికే. అవి ఆకుని మడత పెట్టి ఆకుపచ్చని టిష్యూని గీరి తింటాయి. ఆకు మడత విప్పితే లోపల గొంగలి పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు రాత్రిళ్లు చురుగ్గా పగటిపూట బద్ధకంగా ఉంటాయి. ఇవి మడతపడిన ఆకు లోపలే ఉంటాయి.
0: ఆకు ముడత పురుగులకి నీడ కావాలి, కాబట్టి నీడ ఉన్న చోట అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఆకుముడత పురుగుని తాము ఎలా అదుపు చేస్తున్నారో చెప్తున్నారు. అది ఇప్పుడు విందాం.
2: మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కలిసి మా పొలంలో సమస్యలని చెప్తాం. ప్రతిఘటించే 3 రకాల వరి వంగడాలు ఉన్నాయని, ఆకుముడత పురుగు వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టాలంటే ఆ వంగడాలని పెంచమని వాళ్ళు మాకు చెప్పారు.
0: ఎండ తగిలేలాగా మొక్కలని 20x20 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. ఎండవేడి ఆకుముడత పురుగుల్ని చంపేస్తుంది. ఆకుముడత పురుగుల్ని తగ్గించాలంటే జైవిక ఎరువులని మాత్రమే వాడడం చాలా ముఖ్యం. నత్రజని ఎరువుల వల్ల పురుగులు పెరుగుతాయి.
1: పంట బాగా పండాలని నత్రజని ఎరువుని ఎక్కువగా వాడేవాళ్ళం, కానీ దానివల్ల ఆకుముడత పురుగులు ఎక్కువైపోయాయి. వాటిని చంపాలని రసాయనిక కీటకనాశులను వాడితే వాటి వల్ల మా పొలంలో మేలు చేసే పురుగులు కూడా చనిపోయాయి. నేను సేంద్రియ వరి సాగుని మొదలు పెట్టాను. ఇప్పుడు కేవలం దిబ్బ ఎరువు కాంపోస్ట్లనే వాడుతున్నాను. వాటి వల్ల మేలు చేసే పురుగులు క్రమంగా పెరగడం, ఆకుముడత పురుగులు తగ్గడాన్ని చూస్తున్నాను. వరి పంటని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నా ఆదాయాన్ని పెంచుతోంది.
0: లైట్ ట్రాప్లని వాడితే ఎదిగిన చిమ్మటలని ఆకర్షించి అవి గుడ్లు పెట్టకుండా అరికట్టడానికి వీలవుతుంది. 2 ప్లాస్టిక్ గరాటాలతో మీరే ఒక లైట్ ట్రాప్ని తయారు చేయవచ్చు. ఒక గరాటాని బల్బు మీద బోర్లించి కింద మరో గరాటాని అమర్చి చిమ్మటలని పట్టుకోవచ్చు. గరాటాల వెడల్పాటి పైభాగంలో కొన్ని బెజ్జాలు పొడిచి వాటిని ఒకదానికొకటి వైరుతో కట్టాలి. లైటు వెలుగుకి చిమ్మటలు ఆకర్షితమయ్యేలా 2 గరాటాలకి మధ్య కనీసం 2 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఎక్కువ వెలుగు కోసం ఒక 100 వాట్ బల్బుని వాడాలి. కింది గరాటాకి 2.5 సెంటీమీటర్ల వ్యాసమున్న పైపుని తగిలించాలి. చిమ్మటలు దాని గుండా కిందనున్న తొట్టిలోనికి పడిపోతాయి. లైట్ వెలుతురు చిమ్మటలని ఆకర్షిస్తుంది. వాటి పల్చటి రెక్కలు వేడెక్కిన బల్బుని తాకగానే కాలిపోగా చిమ్మటలు నీళ్ల తొట్టెలో పడి మునిగిపోతాయి. చిమ్మటలని ఇంకా తొందరగా చంపాలంటే నీళ్లలో కొద్దిగా కెరసినాయిల్ గాని డిటర్జెంట్ సబ్బు గాని కలపవచ్చు. లైట్ ట్రాప్ వరి మొక్కల పొడవు కన్నా పైకి ఉండేలా 1.5 మీటర్ ఎత్తులో ఒక స్తంభానికి కట్టాలి. నాట్లు వేసిన వెంటనే లైట్ ట్రాప్లని కడితే చిమ్మటలు కనిపించిన వెంటనే వాటిని చంపేయవచ్చు. 0.5 హెక్టార్కి ఒక లైట్ ట్రాప్ చొప్పున అమర్చాలి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దాన్ని వాడాలి. 9 గంటల తర్వాత నుంచి మేలు చేసే పురుగుల రాక మొదలవుతుంది, కాబట్టి అవి చనిపోకుండా లైట్ని ఆర్పేయాలి. కరెంట్ లేకపోతే కెరసినాయిల్ లాంతర్ని వాడవచ్చు. ఆకుముడత పురుగులను చంపడానికి లైట్ ట్రాప్లతో పాటు మేలు చేసే కీటకాలను కూడా వాడుకోవచ్చు. పరాన్న బక్కులైన చిన్న చిన్న కందిరీగలు ఆకుముడత పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. ఈ కందిరీగల్ని పారాసైటాయిడ్లు అంటారు. కందిరీగలు పెరుగుతూ ఆకుముడత పురుగులు గుడ్లను చంపి తినేస్తాయి. వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి గాని, దగ్గర్లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి గాని ప్రత్యేకమైన పారాసైటాయిడ్ కార్డులని కొనవచ్చు. ఎదిగిన చిమ్మటలు పొలంలో మొట్టమొదటిసారి కనబడగానే అవి గుడ్లు పెట్టడం మొదలైందని అర్థం చేసుకోవాలి. వెంటనే వరి పొలంలో కర్రలని పాతి వాటికి పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. 0.5 హెక్టార్కి 5 పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. కార్డుల మీద ఉండే గుడ్లలోంచి చిన్న చిన్న కందిరీగలు బయటకొచ్చిన వెంటనే ఆకుముడత పురుగులు గుడ్ల మీద దాడి మొదలు పెడతాయి. 20 రోజుల తర్వాత కార్డులని మార్చాలి. మరో 20 రోజుల తర్వాత మళ్ళీ మార్చాలి. అలా ఆకుముడత పురుగులు ఎదిగిన చిమ్మటలు పూర్తిగా నశించేంత వరకు మార్చాలి. కానీ ఆకుముడత పురుగుల్ని అదుపు చేయడానికి అతి తేలికైన మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి.
1: మా ఊరి పొలంలో చాలా పురుగుల్ని చూశాను. అప్పుడు పిట్టలు వాలడానికి వీలుగా టీ షేప్ లో ఉన్న కర్రని పొలంలో అక్కడక్కడా పాతాను. హాని చేసే పురుగుల్ని పిట్టలు తినేసి వాటిని అదుపు చేశాయి. ఆకుముడత గొంగలి

0: పురుగులని పిట్టలు చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మా పంట చక్కగా ఉంది.
1: మడత పడిన ఆకుని తెరచి దాక్కని ఉన్న గొంగలి పురుగును చేత్తో నలిపిగాని తుమ్మమ్ములతో గుచ్చిగాని చంపేయవచ్చు. కోతల తర్వాత వరి దంట్లలోనూ కలుపు మొక్కల్లోనూ ఆకుముడత పురుగు బతుకుతుంది. దంట్లని కాల్చినంత మాత్రాన దాగున్న లార్వాలు చనిపోవు, కాని ఆకుముడత పురుగులు లార్వాని తిని బతికే మంచి కీటకాలన్నీ చనిపోతాయి. కాబట్టి దంట్లని గడ్డిని ఎప్పుడూ కాల్చకూడదు. వరిగడ్డిని పశువుల పాకల్లో పరవడానికి దానాగాను ఇంకేదైనా రకంగాను వాడుకోవచ్చు. తర్వాతి పంటని మొదలు పెట్టే ముందు పొలంలో వరి మొక్కలు లేనప్పుడు చిమ్మటలు గట్లమీది కలుపు గడ్డి మీదే గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ గడ్డిని కత్తిరించి తొలగించాలి. తర్వాతి వరి పంటకి నాట్లు వేసే ముందు పశువులని కలుపు మొక్కలు మేయనివ్వాలి. పంట ఎదుగుతున్నప్పుడు కలుపు గడ్డిని తొలగించాలి. మనం నేర్చుకున్నవి మరోసారి చూద్దాం. ఆకుముడత పురుగు వరి పంటకి పట్టే పెద్ద తెగులు. ప్రతిఘటించే ఎదుర్కొనే వంగడాలు వేయాలి. వెలుగు పడేలా నాట్లని తగినంత ఎడంగా నాటాలి. జైవిక ఎరువులనే వాడాలి. నాట్లు వేసిన తర్వాత లైట్ ట్రాప్లని అమర్చి ఎదిగిన చిమ్మటలను అరికట్టాలి. ఎదిగిన ఆకుముడత చిమ్మట మీ పొలంలో కనిపించిన వెంటనే పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. మీ పొలంలో పిట్టలు వాలడానికి కర్రలు పాతి పిట్టలని ఆకర్షించాలి. దాగున్న గొంగలి పురుగులని చేత్తోనూ చంపేయవచ్చు. పొలంలోనూ చుట్టుపక్కల ఎదిగే కలుపు గడ్డిని అదుపు చేయాలి. ఈ రకరకాల పద్ధతులని పాటిస్తే మరింత వరి దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు.
2: పారాసిటాయిడ్ కందిరీగలని వదలటం, తుమ్ముళ్ళు లైట్ ట్రాప్లు, పిట్టలు వాలే కర్రలని పాతడం వంటి తేలికైన చర్యలు తీసుకుంటాం. ఆకుముడత పురుగుని అరికట్టడానికి ఇవి చాలా చౌకైన తేలికైన పద్ధతులు. మాకు చక్కటి దిగుబడి వచ్చింది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ అంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
1: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
0: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
1: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. ఈ రోజు ఆయుష్మాన్ బాబా అనే ప్రోగ్రామ్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. మన ఆరోగ్యమే మన సొంతదనమని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణులు

0: సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కుక్కలు ఇంట్లో తిరుగుతుంటే వాటి నుంచి కొన్ని పరాన్న జీవులు మనుషుల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి దేహంలో చాలా అవయవాల మీద ప్రభావం చూపిస్తాయండి. ముందుగా చిన్న సిస్టులు ఏర్పడి క్రమంగా అవి పెద్దవవుతూ దేహంలో కొంత స్పేస్ ని ఆక్రమిస్తాయి. ఏ అవయవంలో సిస్ట్ ఏర్పడితే ఆ అవయవం రోగగ్రస్తం అవుతుంది. కొందరిలో లివర్ పెరగడం, జ్వరం రావడం, ఊపిరితిత్తుల్లో ఉంటే దగ్గు రావడం, మెదడులో ఏర్పడితే ఫిట్స్, తలనొప్పి మరియు వాంతులు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు కలుగుతుందండి. కుక్క పరిశుభ్రంగా లేకపోతే దాని నుంచి చాలా పరాన్న జీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం చాలా ఉంటుంది. అందుకని అందరు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలండి. మరి ఈ కిట్ లో ఏమేమి ఉండాలంటే, ఫస్ట్ ఎయిడ్ మాన్యువల్. ఇందులో ప్రథమ చికిత్స ఎలా చేయాలో వివరంగా రాసి ఉంటుంది. దాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి. స్టెరిలైజ్ చేసిన గాజు రోల్, అతికించడానికి టేప్, చిన్న గాయాలకు వేసే రెడీమేడ్ బ్యాండేజీలు, ఎలాస్టిక్ బ్యాండేజ్, స్ప్లింట్స్, యాంటీసెప్టిక్ వైప్స్, యాంటీబయోటిక్ ఆయింట్మెంట్ లేదా యాంటీబయోటిక్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా ఏదైనా యాంటీసెప్టిక్ సొల్యూషన్, సబ్బు మరియు హైడ్రోకార్టిజోన్ క్రీమ్, బ్రూఫెన్ వంటి నొప్పి నివారణ మాత్రలు తప్పనిసరిగా ఉండాలండి. కత్తెర, సేఫ్టీ పిన్లు, ట్విజర్స్, వారి పారేయడానికి వీలుగా ఉండే పేపర్ టవల్స్ లేదా ఇన్స్టెంట్ కోల్డ్ ప్యాక్స్, కెలమైన్ క్రీమ్, థర్మోమీటర్, గ్లవ్స్, చిన్న పుస్తకంలో ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ నెంబర్లు, ఫ్లాష్ లైట్, దానికి బ్యాటరీలు, ఇవన్నీ ఇంట్లో ఉండాల్సిన ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సినవండి. ప్రయాణాల్లో వీటితో పాటు జలుబు, దగ్గు, జ్వరం, విరోచనాలు, వాంతులు తగ్గించే మందులు కూడా ఉండాలి. అలాగే రక్తపోటు, మధుమేహం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారికి, వాటికి రోజు మందులు వాడేవారు, ఆ మందులను కూడా తప్పనిసరిగా కలుపుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సాధారణంగా ఆస్తమా వచ్చిన రోగులను పరిశీలిస్తే ఇందులో 75% మంది 7 ఏళ్ల వయసులోపు వారే. దీన్ని ఇండ్లలో పెద్దవారు పాల ఉబ్బసంగా వివరణిస్తూ ఉంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో అదే తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. చాలా వరకు ఇది వాస్తవం.

అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తించుకోవాలండి. ఒక రేసులో ఉన్న గుర్రాల్లో ఒకటి ముందుగానే కాస్త వెనకబడిపోయింది అనుకోండి, అది పూర్తిగా పుంజుకుని ముందుకు రావడానికి. అయితే కొందరు పాల ఉబ్బసాన్ని నిర్లక్ష్యం చేసి వయసు పెరుగుతున్న కొద్దీ అదే తగ్గుతుందిలే అని అనుకుంటారు. కానీ ఆ సమయంలో చికిత్స అందించకపోతే ఎదుగుదల సమయంలో ఊపిరితిత్తుల్లో వికాసం సరిగ్గా జరగక కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి పాల ఉబ్బసం అదే తగ్గుతుంది.

0: సోమవారం సాయంత్రం 4:30 to 5:30 వరకు,
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు,
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను,
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు,
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను,
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను,
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం,
1: ఫోన్ 0816-2377-9623-7295.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్,
2: ఫోన్ 7996079666. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
0: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్,
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్,
2: ఫోన్ 7738351695.
3: లిసనర్స్, రోజంతా టైర్డ్ అయిపోయి ఉన్న మీ బ్రెయిన్ ని రిఫ్రెష్ చేసి చిల్ చేయడానికి మస్త్ టైం పాస్ అంటూ మీ ముందుకు వస్తుంది మన రేడియో విస్టన్ 90.4. లిసనర్స్, మరికెందుకు ఆలస్యం, వెంటనే డైల్ చేసేయండి 9704949492 కి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: మీరెక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

0: గొడుగునుంచుకున్న వాణిని వానచినుకులు ఏమీ చేయలేవు కదా. అలాగే దేశప్రజల అనురాగాన్ని చురగున్న పాలకులను ఎందరు శత్రువులు ఎత్తివచ్చినను ఏమీ చేయలేరని ఈ సూక్తి తెలియజేస్తుంది.
1: అఫలాని దురంతాని సమవ్యయ ఫల.

0: च असख्यानि च वस्तूनि नारभेत विचक्षण.
1: ఫలరహితములు, దురంతములు, ఆయవ్యయములు, సరిపోవు పనులు, అసాధ్యపు పనులు, వీటిని యుక్తాయుక్త విచక్షణ గలవారు ప్రారంభించనే కూడదు.

పాలకుడు భృత్యుల సేవలచే సంతుష్టుడైనచో వారికి మన్ననిచ్చును. కాని మన్నలు కాంచిన సేవకులు తమ మాన ప్రాణాలు ఇచ్చి కూడా సమయం వచ్చినప్పుడు రాజును కాపాడుతారు కదా.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, LG, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
4: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
4: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.
5: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధ కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.
6: ఉచితం.

అనుచితమే గాని అనుచితమే గాని ఏదో ఒక కార్యాన్ని చేయు బుద్ధిమంతుడు బాగా ఆలోచించి ఆ కార్యముల ఫలితం ఏ విధంగా ఉంటాయో తెలుసుకొనవలను. అట్లుగాక త్వరపడి ఏ పని అయినా చేసినచో దాని ఫలము మరణ పర్యంతం బాధించినదిగా ఉండిపోతుంది సుమా అని ఈ శ్లోకం యొక్క అర్థం.

ఏ సన్నిహిత మిత్రులతో కూడి తరచూ కూర్చుండుట, విందులు గుడుచుట, పరిహాసములాడుట, నవ్వుచూ త్రుళ్ళుతూ ఉండుట, రహస్యమున నమ్మకంతో మాటలాడుట చేయబడిందో అట్టివారి పట్ల ఆ మరణాంతము రాక్షసులు కూడా క్రూరులుగా ఉంటారు. సంతస్తృణోత్సా

తల మీద ఉన్న గడ్డిపోచను తీసివేసినంత మాత్రాన మహోపకారమును చేసినట్లుగా సత్పురుషులు భావించారు. ప్రాణాలు పణంగా పెట్టి ఉపకారమును వనొచ్చిన దుష్టులు పగపూని సాధిస్తూ ఉంటారు. ఇది వారి నైజ స్వభావం. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాన్ని తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్

0: అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను.
1: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
5: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాట్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
2: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
6: మీ మీద మీ జీవితమే కాదు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కొంచెం ఆలోచించండి.
7: ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మీ రేడియో విష్ణు 90.4 లో.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: బిజీ లైఫ్ లో సరదాగా కబుర్లు చెప్పే వారే లేరని ఆలోచిస్తున్నారా?
1: మరి మీతో సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా.
0: సరదాగా కాసేపు
1: సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఉపాయం తెనాలి రామకృష్ణుడు తెలుగు పాఠం వింటారు.
1: పిల్లలు, కథలంటే మీకు చాలా ఇష్టం కదూ. మీకే కాదు, పెద్దలకు కూడా కథలంటే ఇష్టమే. మనం కథలు విని ఆనందించడమే కాదు, అందులోని నీతిని గ్రహించి మన నిత్య జీవితంలో ఆచరించాలి. కథలు చాలా రకాలు. పురాణ కథలు, జానపద కథలు, చారిత్రక కథలు, సాంస్కృతిక కథలు, సామాజిక కథలు, ఇలా చాలా రకాలున్నాయి. విక్రమార్కుని కథలు, అక్బర్ బీర్బల్ కథలు, నసీరుద్దీన్ కథలు, తెనాలి రామకృష్ణుని కథలు మొదలైనవి చారిత్రక కథల్లోకి వస్తాయి. ఈ కథలు ఆనాటి సమాజంలో ఆయా వ్యక్తులకు సంబంధించినవే. అయితే మన కవులు వాటికి మెరుగులు దిద్ది కథల రూపంలో రూపొందించారు. ఈరోజు మనం తెనాలి రామకృష్ణ

0: ఇన్ని కథల్లోని ఉపాయం అనే కథను గురించి విందాం. వినే ముందు ఈ తెనాలి రామకృష్ణుడు ఎవరు, ఏ కాలం వాడు, ఎక్కడివాడు, ఏం చేస్తూ ఉండేవాడో తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో భాగమైన విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజములు అనే 8 మంది తెలుగు కవులుండేవారు. వారిలో ఒకరు మన తెనాలి రామకృష్ణుడు. ఇతను ఒక గొప్ప కవి, పండితుడు, అంతేకాదు గొప్ప బుద్ధిశాలి, ఆసుకవి. అంటే కవిత్వాన్ని ఆసువుగా అప్పటికప్పుడు చెప్పగలదిట్ట. మంచి సమయస్ఫూర్తి కలవాడు. తన చమత్కారంతో ఇతరులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా సమస్యలను సునాయాసంగా పరిష్కరించగలిగేవాడు. అందుకే ఇతన్ని అందరూ వికట కవి అని పిలిచేవారు. శ్రీకృష్ణదేవరాయలు తన పరిపాలనలో ఏర్పడ్డ సమస్యలు, చిక్కుళ్లు పరిష్కరించే బాధ్యతను అప్పుడప్పుడు తెనాలి రామకృష్ణ కవికి అప్పగిస్తూ ఉండేవాడు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోకి ప్రవేశపెట్టబడిన ఒక చిన్న సమస్యను ఈ వికట కవి ఉపాయంతో ఎలా పరిష్కరించాడో విందామా?
1: రాజా రాజమార్తాండ రాజగంభీర విజయ

0: అప్పాజీ, సభను ప్రారంభించండి.
1: ప్రభు, దేశ ప్రజల యోగక్షేమాల కోసం మీరు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దారి దోపిడీలకు కళ్ళెం వేశారు. దొంగల బారి నుండి రక్షింపబడిన ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. కానీ
0: సంశయమేలా అప్పాజీ, మీ మనసులోని మాటను విన్నవించండి.
1: సమస్య చిన్నదే ప్రభు, కానీ
0: కానీ
1: ఆ దొంగ ఎవరో అంతుపట్టడం లేదు.
0: దొంగ? ఇందాకేగా మీరు ప్రజలు దొంగల బారి నుండి రక్షింపబడ్డారని విన్నవించారు మాకు.
1: బయట దొంగలు కారు ప్రభు, మన సంస్థానంలోనే దొంగ ఎవరో అంతుపట్టడం లేదు.
0: మన సంస్థానంలోనా? ఏమైనది అప్పాజీ?
1: మన తోటలో కొన్ని బూడిద గుమ్మడికాయలు కాశాయి ప్రభు. వాటిల్లో ఎవరో రోజు కొన్నింటిని దొంగిలిస్తున్నారు. ఈ దొంగతనం ఎవరు చేస్తున్నారన్నది తెలియటం లేదు.
0: ఈ చిన్న విషయం మా దాకా రావాలా అప్పాజీ? మన భటులకు అప్పగించండి, దొంగ ఎవరో కనిపెడతారు. మీ అనుమానం ఎవరిపైన?
1: అనుమానం ఒకరిపైనే కాదు ప్రభు, తోటకు కాపలా కాస్తున్న వీరయ్య, మల్లయ్య, లింగయ్య అనే ముగ్గురి మీద ఉంది.
0: అనుమానం వారి ముగ్గురిపైన ఎందుకు రావాలి?
1: ఎందుకంటే తోటకు వాళ్ల ముగ్గురూ కాపలా కాస్తున్నారు. వారికి తెలియకుండా గుమ్మడికాయలు తోట వదిలి బయటకు రావటానికి వీల్లేదు. ఆ విధంగా తోటకు కట్టుదిట్టం కూడా చేశాం ప్రభు.
0: కంచె చేను మేస్తే కాపలా ఎవరుంటారు? మీరన్నది సబబుగానే ఉన్నది. తోటకు ముగ్గురు కాపలా ఉండగా కాయలు మాయముగుటయా? అసంభవము. వారి ముగ్గురులో ఎవరో ఒకరు దొంగై ఉంటారు.
1: ప్రభు, దొంగ ఎవరో తేల్చడం ఎలాగాని?
0: సమస్య నా దగ్గర వరకు వచ్చిందని దొంగకు ఇదివరకే తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి ఇక దొంగతనం చేయకుండా జాగ్రత్త పడతాడు కదూ అప్పాజీ?
1: సరిగ్గా ఊహించారు ప్రభు. నాకు ఆలోచన తట్టింది ప్రభు.
0: ఏమిటది అప్పాజీ?
1: సమస్యను మన వికట కవి తెనాలి రామకృష్ణకు అప్పగిస్తే?
0: మంచి ఆలోచన మహామంత్రి. వెంటనే వికట కవి తెనాలి రామకృష్ణని మా మందిరానికి రమ్మని కబురు పెట్టండి. ఈ సమస్యని గురించి అతనికి అక్కడే తెలియజేస్తాం.
1: చిత్తం ప్రభు.
2: ఆంధ్రభోజులకు ఆశీస్సులు. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తియొప్పే, కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరిగిరిభిత్ కరిభిత్ గిరిభిత్తురంగ కమనీయంబై.
3: మహారాజులు ఎందుకో పిలిపించారట.
0: రండి రామలింగ కవి, నీ బుద్ధి కుశలతకు మరోసారి పరీక్ష పెట్టదలుచుకున్నానయ్యా.
3: నా సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత మీరెరుంగనది కాదు, అయినా మరలా పరీక్షించదలిచారంటే

0: ప్రభువులు ఏదో సమస్యలో పడ్డట్టుగా గోచరించుచున్నది.
1: నా అంతరంగాన్ని గ్రహించావు రామకృష్ణ, అందుకే నీవంటే నాకు మక్కువ. నీ బుద్ధికుశలతపై గురి.
0: ప్రభువులకు సహకరించటం కన్నా మిన్న ఏమున్నది? సెలవీయండి ప్రభు.
1: రామకృష్ణ కవి, రాజుగారి తోటలో బూడిద గుమ్మడికాయలు దొంగిలించబడ్డాయి. ముగ్గురు కాపలాదారులపై అనుమానం ఉన్నది. వారిలో అసలు దొంగ ఎవరో అంతుబట్టక ఆస్థానవేత్తలు సతమతమవుతున్నారు. నేరము చిన్నదే అయినా దొంగ శిక్షింపబడాలి కదా.
0: మీ మనోగతం అర్థమైనది మహాప్రభు. దొంగ దొరికినట్లయితే మందలించి సరైన మార్గంలో పెట్టాలనే కదా మీ ఉద్దేశ్యం.
1: సరిగ్గా గ్రహించితివి రామకృష్ణ కవి.
0: సమస్యను నాకు వదిలేయండి ప్రభు. రేపు ఆస్థానానికి కాపలాదారులను ముగ్గురిని పిలిపించి పరిష్కరిద్దాం.
1: మంచిది రామకృష్ణ కవి, ఇక మీరు వెళ్ళిరండి.
0: ప్రభువులకివే మా ఆశీస్సులు.
2: మరుసటి రోజు సభలో రామకృష్ణుడు ఏం చేశాడో తెలుసుకుందామా?
3: మహామంత్రి, సభా కార్యక్రమాలను ప్రారంభించండి.
4: చిత్తం మహాప్రభు. రామకృష్ణ కవి, బూడిద గుమ్మడికాయలు దొంగిలించబడ్డ తోటకు కాపలాదారులు ఈ ముగ్గురే.
0: మంచిది మహామంత్రి. వీరయ్య, మల్లయ్య, లింగయ్యలు మీరే
5: కదా?
0: రాజుగారి తోటలో గుమ్మడికాయలు పోతున్నాయట. మరి ఆ గుమ్మడికాయల దొంగ ఎవరో మీకు తెలియదు కదా?
5: చిత్తం మహాప్రభు.
0: వీరయ్య, దేవుడి మీద ప్రమాణం చేసి గుమ్మడికాయలను దొంగిలించింది నువ్వు కాదని చెప్పగలవా?
5: సిద్ధం మహారాజా, దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా, గుమ్మడికాయలను నేను దొంగిలించలేదయ్యా.
0: సరే వీరయ్య, నువ్వు దొంగిలించలేదు, మరి దొంగిలించిన వారెవరో చెప్తావా?
5: నాకెట్లా తెలుస్తుందయ్యా.
0: మల్లయ్య, నీ సంగతి ఏమిటి?
6: సత్యప్రమాణికంగా పంతులు గారు, నేను దొంగలించలేదు. దొంగలించిన వారెవరో కూడా నాకు తెలియదయ్యా. రాత్రి పగలు తోట కాపలా కాయడమే కాని ఏనాడు పుల్ల ముక్క కూడా ముట్టుకోలేదు.
0: అయితే ఇక మిగిలింది లింగయ్య.
7: పంతులు గారు, తరతరాలుగా మా వంశం ప్రభులు ఉప్పు తిని బతుకుతుంది. ప్రభుల సొమ్ముకు నమ్మకమైన కాపలాదారులమే కాని దొంగలం కాదు బాబు. దొంగ సొత్తుతో జీవించడం కన్నా చావు మంచిదనుకున్న వంశమండి మాది. మమ్మల్ని అనుమానిస్తున్నారా? వద్దు పంతులు గారు, వద్దు, మమ్మల్ని అనుమానించొద్దు.
0: తోటకు కాపలా కాస్తున్న మీ ముగ్గురికి తెలియకుండా గుమ్మడికాయలు ఎలా మాయమయ్యాయి?
7: ఏమోనండి, నేనెరుగను బాబు.
0: సరే, మీకు తెలియకుండా గుమ్మడికాయలు ఎవరైనా దొంగిలించుకుపోవడానికి వీలుందా?
7: వీల్లేదు బాబు. తోటకు మూడు వైపులా మేముగ్గురం కాపలా ఉంటాం. మరోవైపు కోట గుమ్మం ఉంది. కోట గుమ్మం వైపు దొంగతనంగా గుమ్మడికాయలు తీసుకెళ్ళడానికి వీలే లేదు. అక్కడ భటులు కాపలా ఉంటారు.
0: అయితే అవి ఖచ్చితంగా మీ ముగ్గురు కాపలా కాస్తున్న మూడు వైపుల్లో ఏదో ఒక వైపు నుంచి దొంగతనం జరిగుండాలి, అవునా?
7: చిత్తం ప్రభు.
0: దొంగ ఎవరో తేలాలంటే ఒకటే మార్గం ఉంది ప్రభు.
1: ఏమిటది వికట కవి?
0: వీరు ముగ్గురూ కాయలు దొంగలించలేదని అంటున్నారు, కాబట్టి వీళ్ళకేం భయం లేదు.
1: ఏమంటున్నారో అర్థం కావటం లేదు మహాకవి.
0: వివరంగా చెబుతాను, వినండి మహారాజా. నా దగ్గర మంత్రం వేసి ఉంచిన మూడు సమానమైన పొడవు గల పుల్లలున్నాయి. వాటిని వీరి ముగ్గురికి ఒక్కొక్కటి చొప్పున ఇస్తాను. వీరిలో ఎవరైనా దొంగ ఉన్నట్లయితే వారికిచ్చిన పుల్ల మరుసటి రోజుకు ఒక అంగుళం పెరుగుతుంది. ఒకవేళ పుల్లలు మూడు సమాన పొడవుతో ఉన్నట్లయితే వీరిలో దొంగ లేడని అర్థం మహారాజా.
1: అలాగా, ఇక ఆలస్యం ఎందుకు? వారిని ఒక్కొక్కరిని ఒక్కో పుల్ల తీసుకుని రేపటికి జాగ్రత్తగా తీసుకుని రమ్మని చెప్పండి.
0: చిత్తం ప్రభు. మీ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క పుల్ల తీసుకుని రేపటికి జాగ్రత్తగా తీసుకురండి.
5: చిత్తం ప్రభు.
1: వికట కవి, వీరయ్య, మల్లయ్య, లింగయ్యలు మంత్రించి వారి చేతికిచ్చిన పుల్లలను తీసుకొచ్చినట్లున్నారు, పరిశీలించండి.
0: చిత్తం మహారాజా. వీరయ్య, నీ చేతికిచ్చిన పుల్లను ఇలా తీసుకురా. మల్లయ్య, నీ చేతికిచ్చిన పుల్లను కూడా తీసుకురా.
6: ఇదిగోండి పంతులారు.
1: రామలింగ కవి, మల్లయ్య పుల్ల కన్నా వీరయ్య పుల్ల ఒక అంగుళం పెచ్చుగానున్నది. అంటే వీరయ్య దొంగనే కదా అర్థం.
0: తొందరపడకండి మహాప్రభు. లింగయ్య చేతిలోని పుల్లను

0: కూడా పరిశీలించిన మీదట దొంగ ఎవరో తేట తెల్లమవుతుంది. లింగయ్య, నీకిచ్చిన పులను కూడా ఇలా తీసుకురా.
1: ఏమిటి విచిత్రము? వికట కవి, లింగయ్య చేతికిచ్చిన పుల్ల కూడా మల్లయ్య చేతికిచ్చిన పుల్ల కన్నా పొడవుగానున్నదే. అంటే వీరయ్య లింగయ్యలు ఇద్దరూ కలిసి దొంగతనం చేసినట్లా ఏమి?
0: కాదు ప్రభు, వీరయ్య లింగయ్యలు నిర్దోషులు, దొంగ మల్లయ్య.
1: ఏమి చెప్పుచుంటవి రామకృష్ణ?
0: మల్లయ్య, నీ నేరం ఒప్పుకొని ప్రభువులను శరణుగోరు, లేదా దొంగతనం చేసినందుకు శిక్ష ఏమిటో తెలుసు కదా.
2: చిత్తం పంతులయ్యా. మహారాజా, దొంగను నేనే తోటలోని బూడిద గుమ్మడికాయలను దొంగలించాను. బుద్ధి గడ్డి తిని పనిచేశాను. ఇక ఈ జన్మలో ఇలాంటి తప్పు చేయను. క్షమించండి మహాప్రభు, క్షమించండి.
1: ఏమి, దొంగతనం చేసింది మల్లయ్య? ఆశ్చర్యంగా ఉన్నదే, దొంగ మల్లయ్య అని ఎలా నిర్ణయించినారు మహాకవి?
0: ఇందులో ఆశ్చర్యమే ఉన్నది మహాప్రభు. నేను వారి చేతికిచ్చినవి ఒట్టి పుల్లలే, మంత్రించినవి కావు. నిజానికి అవి మరుసటి రోజుకి అంగుళం పొడవు పెరగవు. దొంగతనం చేసిన మల్లయ్య తన చేతిలోని పుల్ల అంగుళం పెరుగుతుందని భయపడి ఒక అంగుళం పొడవును విరిచి ఆస్థానానికి తీసుకొచ్చాడు. దొంగ దొరికిపోయాడు ప్రభు.
1: శభాష్ రామలింగ కవి, శభాష్. నీ ఉపాయానికి ఇవే మా జోహార్లు.
0: మహాప్రభు, మరి మల్లయ్య సంగతి?
1: మల్లయ్య, ఈ ఒక్కసారికి నీ తప్పు కాస్తున్నాం. ఇంకోసారి ఇలాంటిది జరిగిందో నీకు ఉరిశిక్ష తప్పదు. పో.
2: ధన్యుడన ప్రభు.
3: విన్నారుగా పిల్లలు, తెనాలి రామకృష్ణుడు తన తెలివితేటలతో దొంగను ఎలా వలపని పట్టుకున్నాడో. కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది. ఏ పనినైనా ఆలోచించి చేయాలి. ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా ఎదుర్కొనవచ్చు. ఇందులో వికట కవి అనే పదాన్ని పదే పదే విన్నాం కదా. ఈ పదానికి సమయస్ఫూర్తితో చమత్కారంగా సమస్యలను పరిష్కరించగల కవి అని అర్థం. ఈ పదాన్ని ముందు నుండి వెనుకకు చదివినా, వెనక నుండి ముందుకు చదివినా వికట కవి అని వస్తుంది కదూ. ఇలాంటి పదాలు తెలుగులో ఇంకేమన్నా ఉన్నాయా? ఆలోచించి రాసి మీ ఉపాధ్యాయులకు చూపించండి, సరేనా? అలాగే తోటలో పండే కాయలు, పండ్లు, పూల జాబితాను తయారు చేయండి. చేస్తారు కదూ.
4: ఇప్పుడు మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఉపాయం తెనాలి రామకృష్ణుడు తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరోపకారం తెలుగు పాఠం వింటారు.
5: పిల్లలు ఆటలన్నా పాటలన్నా కథలన్నా ఎంతో ఇష్టపడతారు. అలుపు సొలుపు విసుగు లేకుండా నిమగ్నమైపోతారు. అందుకే బడిలో చెప్పే పాఠాలను కూడా పాటలుగానో ఆటలుగానో కథలుగానో మార్చి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల పిల్లలు చదువుపై శ్రద్ధ, ఆసక్తి చూపుతున్నారు. ఆటల్లో, పాటల్లో, కథల్లో ఉన్న శక్తి అటువంటిదన్నమాట. ఆటలు, పాటల ద్వారా పిల్లల్లో శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తే, కథల ద్వారా శ్రద్ధగా వినడం, ఆలోచన శక్తిని, సమయస్ఫూర్తిని, సృజనాత్మకతను, విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించడానికి వీలు కలుగుతుంది. కథల్ని చెప్పడం ద్వారా పిల్లల్లో ఇన్ని మంచి గుణాలని పెంపొందించడం జరుగుతుంది. కాబట్టే విద్యాబోధనలో కథలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కేవలం కథల్ని చెప్పడం ద్వారా ఇన్ని గుణాలని పెంపొందింపచేయడం సాధ్యమేనా అని అనుకుంటున్నారా? అది ఎంతవరకు సాధ్యమో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఓ కథల తాతయ్య పిల్లలకు చక్కగా కథను చెప్తున్నాడు. పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. మనం తాతయ్య చెప్పే కథను విని కథ ద్వారా ఆయన పిల్లల్లో ఎలాంటి నైపుణ్యాల్ని పెంపొందింపచేశాడో గమనిద్దాం, సరేనా?
6: అంతా వచ్చేశారా? రాణి, కిరణు, సంధ్య, రవి, కమల, చంటి, అందరూ రెడీగా ఉన్నారా? సంతోషం. మరి వాళ్ళ మీకు నేను చెప్తానన్న కథ పేరేమిటి?
7: పరోపకారం. పరోపకార

0: కట్టాతయ్యా.
1: పరోపకారం కథను చెప్తానన్నాను, బాగానే గుర్తు పెట్టుకున్నారే.
0: కథనెవరైనా మర్చిపోతారా తాతయ్య?
1: అవును కదూ, అదే పాఠం అయితే మాత్రం మర్చిపోతారు అవునా? పరోపకారం అంటే మీలో ఎవరైనా అర్థం చెప్పండి.
0: పరోపకారం అంటే ఇతరులకు మేలు చేయడం, అంతేనా తాతయ్య?
1: సరిగ్గా చెప్పావమ్మా, పరులకు ఉపకారం.

0: వేస్తాను. చివరిలో కూడా ఏమైనా ప్రశ్నలు అడిగితే మీరు సమాధానాలు చెప్పాలి, సరేనా?
1: సరే తాతయ్యా, నువ్వు కథ మొదలు పెట్టు.
0: అలాగే. అనగా అనగా ఓ ఊరు, ఆ ఊరి పేరు కాంతిపురం. ఆ కాంతిపురాన్ని చంద్రశేఖరుడనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు చాలా మంచివాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అందుకే ప్రజలకు కూడా రాజంటే ఎంతో అభిమానం కూడా ఉండేది. ఓ రోజు రాజుకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. తీవ్రమైన అంటే
1: చాలా ఎక్కువ.
0: అవును, కమల సరిగ్గా అర్థం చెప్పింది. తీవ్రమైన అంటే చాలా ఎక్కువగా కడుపు నొప్పి వచ్చిందన్నమాట. రాజుగారికి అందులోనూ అందరికీ ఇష్టమైన రాజు కదా, అందుకే రాజవైద్యులు ఎన్నో రకాల మందులు కూడా ఇచ్చారు. కానీ ఎన్ని రకాల మందులు ఇచ్చినా, ఎన్ని రకాల వైద్యాలు చేసినా రాజుకి కడుపు నొప్పి తగ్గలేదు. రోజు రోజుకి కడుపు నొప్పి ఎక్కువ అవుతోంది.
1: అయ్యో పాపం, మరి ఎలా తగ్గుతుంది?
0: రాజు పడుతున్న బాధను చూడలేక రాజగురువు రాజుతో, మహారాజా, మాకు చేతనైన అన్ని రకాల వైద్యాలు చేశాము, మీ కడుపు నొప్పి తగ్గలేదు. ఇక మీ కడుపు నొప్పి తగ్గించే మందులు కానీ వైద్యం కానీ మా వద్ద లేవు. మీ నొప్పి తగ్గాలంటే ఒకే ఒక్క మందు ఉంది, అది ఇక్కడ లేదు. కాకులు దూరని కారడవిలో ఒక చిత్రమైన మూలిక ఉంటుంది, దాని ఆకులు మెలమెలా మెరుస్తాయి. ఆ మూలిక పేరు అమృతవల్లి. ఎవరైనా ఆ అడవులకు వెళ్ళి అమృతవల్లి మూలికను తెచ్చినట్లయితే ఆ మూలికా వైద్యంతో మీ కడుపు నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే అమృతవల్లి మూలికతో ఎలాంటి కడుపు నొప్పి అయినా ఇట్టే తగ్గిపోతుందని మా వైద్యశాస్త్రంలో ఉంది. మీరు ఆ మూలికను ఎలాగైనా తెప్పించండి మహారాజా అని చెప్పాడు. అమృతవల్లి అనే మూలిక ఎలాంటి అడవిలో ఉంటుందని రాజవైద్యుడు చెప్పాడు?
1: కాకులు దూరని కారడవిలో దొరుకుతుందన్నారు. అంటే బాగా దట్టమైన అడవనా తాతయ్యా?
0: అవును, చెట్లు దట్టంగా ఉండి కాకులు పక్షులు లోపలకు దూరడానికి వీలు కానంత దట్టంగా ఉండే కారడవి అంటే పెద్ద అడవి అని అర్థం.
1: అప్పుడు మరి రాజు ఏం చేశారు? ఎవరైనా వెళ్ళారా తాతయ్యా?
0: రాజు తన రాజ్యంలో దండోరా వేయించాడు. దండోరా అంటే తెలుసుగా, డప్పు కొడుతూ అందరికీ వినబడేలా చెప్తారు చూడు, అది అన్నమాట. దండోరా అంటే ఏమని దండోరా వేయించాడో తెలుసా?
1: ఏముంది, అమృతవల్లి అనే మూలికను తెచ్చి ఇచ్చిన వారికి బోలెడంత దబ్బిస్తానను, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానను దండోరా వేయించి ఉంటాడు. అంతేనా తాతయ్యా?
0: మూలికను తెచ్చి ఇచ్చిన వారికి తన రాజ్యంలో సగం రాజ్యాన్ని ఇస్తానని దండోరా వేయించాడు ఆ మహారాజు. దానితో ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరికీ సాధ్యపడలే.
1: అయ్యో పాపం, మరి రాజుగారి కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది?
0: చెప్తాను. భద్రుడు అనే ఓ యువకుడు దేశాటన చేస్తూ కాంతిపురానికి వచ్చాడు. అతడిది అవంతిపురం. భద్రుడు ధైర్య సాహసాలు కలవాడు. అంతేకాదు, ఇతరులకు సహాయం చేసే ఉదార గుణం కూడా ఉన్నవాడు. భద్రుడు కాంతిపుర రాజ్యంలో తిరుగుతూ ఒక పేదరాశి పెద్దమ్మ ద్వారా ఆ రాజ్యంలోని విషయాలను తెలుసుకున్నాడు. రాజుగారి మంచితనము, ఆయన ఆరోగ్య పరిస్థితి అన్నీ తెలుసుకున్నాడు. అమృతవల్లి మూలికను తెచ్చి ఇస్తే సగం రాజ్యం వస్తుందని, ప్రయత్నం చేయమని ఆ పేదరాశి పెద్దమ్మ భద్రుడికి చెప్పింది.
1: అయితే భద్రుడు ప్రయత్నం చేసి సాధించాడా?
0: తొందరెందుకరా, చెప్తాను. భద్రుడు ఎటువంటి గుణాలు కలవాడని చెప్పాను?
1: ధైర్య సాహసాలు కలవాడు, ఇతరులకు సాయం చేసే ఉదార గుణం కలవాడు అని చెప్పావు తాతయ్యా.
0: అలాంటి మంచి గుణం ఉన్నవాడు కాబట్టి భద్రుడు తనకు సగం రాజ్యం అవసరం లేదని, రాజు మంచివాడు కాబట్టి మంచివారికి ఉపకారము మేలు చేయడం కోసం తాను ఏమైనా చేస్తానని చెప్పి ఆ మూలికను సంపాదించడం కోసం బయలుదేరాడు.
1: కాకులు దూరని కారడవికి వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు? ఆ మూలికను తేగలిగాడా తాతయ్య?
0: అమృతవల్లి మూలికను తీసుకురావడం అంత సులభం అనుకుంటున్నావా ఏమిటి? ఎలాగైనా ఆ మూలికను తెస్తానని బయలుదేరాడు భద్రుడు. చాలా దూరం నడిచి నడిచి

0: ఓ అడవికి చేరుకున్నాడు. బాగా అలసిపోయాడేమో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు పైనుంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి భద్రుడికి. తలెత్తి పైకి చూశాడు. అవి గండబేరుండ పక్షిగూట్లో ఉన్న పక్షి పిల్లలు. పాపం ఆకలితో అరుస్తున్నాయి. తన దగ్గర ఉన్న ఆహారంలో కొంత ఆ పక్షి పిల్లలకు పెట్టాడు భద్రుడు. పక్షి పిల్లలు ఆహారాన్ని తిని హాయిగా నిద్రపోయాయి.
1: చాలా మంచి పని చేశాడు భద్రుడు. ఆ తర్వాత ఏమైంది తాతయ్య?
0: ఆ తర్వాత మళ్ళీ కొంతసేపటికి పక్షి పిల్లలు భయంతో పెద్దగా అరవసాగాయి. అలసి చెట్టు కింద నిద్రపోతున్న భద్రుడు కళ్ళు తెరిచి చూశాడు. ఒక పెద్ద సర్పం ఆ పక్షి పిల్లల్ని తిరడానికి చెట్టుపైకి జరజరా జరజరా పాకడం చూశాడు. వెంటనే భద్రుడు ఆ సర్పాన్ని వెళ్ళగొట్టేశాడు. ఆ తర్వాత గండబేరుండ పక్షి తన గూటికి వచ్చి చూసింది. తల్లిని చూడగానే ఆ పక్షి పిల్లలు భద్రుడు తమకు తిండి పెట్టిన సంగతి, పాము నుంచి రక్షించిన సంగతి చెప్పాయి.
2: పక్షి పిల్లలు చిన్నవే అయినా మంచి పనే చేశాయి. తమకు మేలు చేసిన వాళ్ళని గురించి మర్చిపోకుండా ఎంచక్క తల్లితో చెప్పాయి. అవును, ఈ గండబేరుండ పక్షులు ఇప్పుడున్నాయా తాతయ్య? ఇవి ఎలా ఉంటాయో చెప్పవు.
0: గండబేరుండ పక్షులు మనిషి కంటే చాలా పెద్దగా ఉంటాయి. అవి మనుషులను వీపుపై ఎక్కించుకొని దూర ప్రాంతాలకు కూడా తీసుకెళ్లేవట. ఇవి చాలా మంచి పక్షులు. మేలు చేస్తే మేలు చేస్తాయి, కీడు చేస్తే చీల్చి చెండాడుతాయట. ఈ పక్షులు ఇప్పుడు లేవర్రా. వీటి గురించి అయితే కథల్లోనూ పురాణాల్లోనూ చదువుకుంటున్నావు అంతే.
1: అమ్మయ్యా, అయితే భద్రుడు గండబేరుండ పక్షి పిల్లలకు మేలే చేశాడుగా. అందుకని తల్లి పక్షి భద్రుడికి తప్పకుండా సహాయం చేయాలి. చేసిందా తాతయ్య?
0: ఎందుకు చేయదు? ముందే చెప్పానుగా, మేలు చేస్తే మేలు చేస్తాయి అని. అందుకే ఆ తల్లి పక్షి చెట్టు కింద కూర్చున్న భద్రుడికి తన పిల్లల్ని ఆదరించి రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు, భద్రుడు చేసిన మేలుకు బదులుగా ఎలాంటి సహాయం అయినా చేస్తానని, ఏం కావాలో చెప్పమని అడిగింది.
1: అయితే ఆ గండబేరుండ పక్షిని సహాయం అడిగాడా?
2: తప్పకుండా అడుగుతాడు. అడగాలి కూడా, ఎందుకంటే తనకు వేరే గత్యంతరం లేదు.
0: ఆహా, కథను ఎంచక్క మీరే చెప్పేస్తున్నారు. అయితే మీకే వదిలేస్తున్నాను, కథను ఎలా ముగిస్తారో ఆలోచించండి. ఏం సాయం కావాలన్నా చెప్తాను అడగమని అన్న పక్షితో భద్రుడు తను దేనికోసం అడవుల వెంట తిరుగుతున్నది, ఎందుకు అన్న విషయాన్ని చెప్పి తనకెలాగైనా అమృతవల్లి అన్న మూలిక కావాలి అని చెప్పాడు. భద్రుడు చెప్పిందంతా విని ఆ గండబేరుండ పక్షి భద్రుడికి సహాయం చేసింది. అయితే ఆ పక్షి భద్రుడికి ఎలా సహాయం చేసిందో, కథను ఎలా ముగిస్తే బాగుంటుందో మీరిద్దరూ ఆలోచించి చెప్పండి.
2: తాతయ్య, ముందు నే చెప్తా. గండబేరుండ పక్షి భద్రుని తనపై ఎక్కించుకుని ఆ మూలిక ఉన్న చోటికి తీసుకువెళ్ళి ఉంటుంది. మళ్ళీ భద్రుని భద్రంగా తీసుకొచ్చి కాంతిపురంలో వదిలి వెళ్ళి ఉంటుంది. దాంతో రాజుగారి నొప్పి తగ్గి ఆయన భద్రుని గౌరవించి ఉంటారు. అంతేనా తాతయ్య?
0: భేష్, నీ ముగింపు నువ్వు చెప్పావు. ఏం కమలా, నువ్వెలా అనుకుంటున్నావు?
1: గండబేరుండ పక్షి తనే వెళ్ళి అమృతవల్లి మూలికను తెచ్చి భద్రుడికి ఇచ్చుండొచ్చు. భద్రుడు దాన్ని తీసుకుని కాంతిపురానికి బయలుదేరి వెళ్ళుండొచ్చు. దాంతో రాజుగారికి వైద్యం చేస్తే ఆయన కడుపు నొప్పి తగ్గుండొచ్చు. ఆయన అన్న విధంగా అర్ధరాజ్యాన్ని ఇచ్చుండొచ్చు. అది నా ముగింపు. ఎవరిది సరైందో నువ్వే చెప్పు తాతయ్య.
0: మీ ఇద్దరి సమాధానాలు బాగానే ఉన్నాయి. అయితే మీరే మీ సమాధానం ఎలా సరైందో వివరించాలి మరి.
2: తాతయ్య, నువ్వు కథ చెప్పేటప్పుడు ఈ గండబెరుండ పక్షి చాలా పెద్దగా ఉంటుందని, మనిషిని కూడా తన వీపుపై ఎక్కించుకొని ఎంత దూరమైనా ఎగరగలదని చెప్పావు, అవునా?
0: అవును చెప్పాను.
2: తర్వాత అమృతవల్లి అనే మూలిక ఉన్నది కాకులు దూరని కారడవిలో అని చెప్పావు, అవునా?
0: అవును.
2: మరి కాకులే దూరలేకపోతే మనిషి కన్నా పెద్దగా ఉండే ఆ గండబెరుండ పక్షి ఎలా దూరి ఆ మూలికను తేగలదు?
0: కాకులు దూరని కారడవి అంటే దట్టమైన అడవి అని అర్థం. అవును, మళ్ళీ కాంతిపురంలో వదిలి వచ్చింది అని చెప్పావు, ఎందుకు?
2: చెప్తా. ఎందుకంటే అప్పటికే తీవ్రమైన కడుపు నొప్పితో ఎంతో బాధపడుతున్నాడు రాజు. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా ఉండేందుకై భద్రుని కాంతిపురంలో దింపింది. అంతేకాదు, తన పిల్లలకు భద్రుడు చేసిన మేలు

0: అతన్ని అలా గౌరవించింది. అంతే,
1: తల్లి మళ్ళీ ఎక్కువసేపు దూరం అయితే పిల్లలు భయపడవు, మళ్ళీ ఏ పాము వస్తే?
0: లేదు, పాము భయాన్ని లేకుండా చేశాడు భద్రుడు. అందుకే తల్లి పక్షి మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయాలన్న మంచి మనసుతో భద్రుణ్ణి తీసుకెళ్లి కాంతిపురంలో ఎంతో గౌరవంగా వదిలి వస్తుంది. అంతే.
1: ఏమ్మా కమలా, నువ్వేమంటావు? ఒప్పుకుంటావా తప్పంటావా?
2: కిరణ్ చెప్పింది సరైన సమాధానం తాతయ్య. నేను కూడా కిరణ్ సమాధానంతో ఏకీభవిస్తున్నాను.
1: కిరణ్మయ్యి కథ ముగింపును ఊహించడమే కాకుండా అది అలాగే ఎందుకు జరగాలో కూడా చెప్పింది. శహబాష్. ఏమ్మా కమల, నువ్వు ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటో చెప్పగలవా?
3: ఓ చెప్తా తాతయ్యా. మనం ఇతరులకు సాయం చేయాలి. ఎవరైనా మనకు సాయం చేస్తే వారికి తప్పకుండా మన చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడూ సహాయం చేసే ఉదార గుణాన్ని కలిగి ఉండాలి. ఇదే నేను తెలుసుకున్న నీతి.
1: భేష్, నువ్వు కూడా చక్కగా చెప్పావు. సరే, ఇక మీరు వెళ్ళి ఆడుకోండి, రేపు ఇంకో కథ చెప్పుకుందాం. సరేనా?
0: అలాగే తాతయ్యా.
4: విన్నారుగా, కథలంటే పిల్లలు ఎలా చెవికోసుకుంటారో. అంతేకాదు, కథల్లో ఉన్న సంఘటనల్ని పాత్రల్ని అవగాహన చేసుకోవడం, తగిన విధంగా ఆలోచించగలగడం, కథల ముగింపుల్ని ఇలా ఉండాలి అని చెప్పగలగడాన్ని మనం ఇప్పుడు విన్నాం. అవునా? కథల ద్వారా పిల్లల్లో వినికిడి శక్తినే కాకుండా ఆలోచించే శక్తిని, సృజనాత్మకతను, సమస్యా పూరణను చేయగల సమయస్ఫూర్తిని, విచక్షణా జ్ఞానాన్ని కూడా పెంపొందింపగలం అని తెలుసుకున్నాం. అందుకే పిల్లలకు రకరకాల కథల ద్వారా మంచి గుణాలని పెంపొందించడానికి ఉపాధ్యాయులు ప్రయత్నించాలి.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఉపాయం తెనాలి రామకృష్ణుడు మరియు పరోపకారం అనే తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: विष्णु FM 90.4
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम डॉक्टर विजयानंद कुमार वेकिराजु MD DM गैस्ट्रो एंट्रोलॉजी गारी आध्वर्यंलो అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వీరమణి గంటనే విల్లాలి, వీరమణి గంటనే.

0: వయసు అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను.
1: నువ్వు
0: మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు

0: basketball court,
1: gym, cricket net, jogging track, indoor games, children play area, guest rooms,
0: water treatment plant, sewage treatment plant, 100% power backup వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
1: మా అమ్మ లేదా నాన్న హెల్మెట్ పెట్టుకుని ఉండి ఉంటే బ్రతికి ఉండేవాళ్లు కదా అని మీ పిల్లల జీవితాంతం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

33 కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం కాంటాక్ట్ 9703334116 9703334112

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, LG, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ PDM స్వరూప్, MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్,
5: డాక్టర్ S పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
6: డాక్టర్ P ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, MBBS DNB, MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి, MBBS MS, MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి ఎవరికైనా ఏదైనా ఇస్తే నీళ్లు ఇచ్చినట్లుగా ఇవ్వాలట. మరి ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా తీసుకుంటే గాలి తీసుకుంటున్నట్లుగా తీసుకోవాలట. ఇక ఏదైనా వదిలేయాల్సి వస్తే చెత్త వదిలేసినట్లుగా వదిలేయాలట కదండి. అంటే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే కనుక నీళ్లు ఇచ్చినట్లుగా ఇవ్వాలి. చూడండి, మనం ఎవరికైనా గుమ్మంలోకి వచ్చినప్పుడు ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే వాళ్ళు తాగి ఎంతో సంతోషపడతారు, కడుపు నిండిందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అంటే మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే నీళ్లు ఇచ్చినట్లుగా ఇవ్వాలి. అలాగే ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా తీసుకుంటే కనుక గాలి తీసుకుంటున్నట్లుగా తీసుకోవాలట. మరి గాలిని మనం ఉంచుకోగలమా? లేదు కదా. పట్టుకోగలమా? లేదు కదా. అలా అనమాట. ఇక ఏదైనా వదిలేస్తే చెత్త వదిలేసినట్లుగా వదిలేయాలట. అంటే అదే పట్టుకుని పీక్కుని పీక్కుని కూర్చోకుండా మనం చెత్తను చూడండి ఇంట్లో ఉంచుకుంటామా? ఉంచుకోం కదా, పడేస్తాం కదా, వదిలించుకుంటాం కదా. అలా ఏంటంటే ఎవరినైనా ఏదైనా వదిలించుకోవాలనుకుంటే వదిలేస్తే కనుక చెత్త వదిలేసినట్లుగా వదిలేయాలన్నమాట. ఒక లిజినెస్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక నేనటి మన కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి స్వర్ణ కమలం చిత్రం నుండి కొత్తగా రెక్కలు వచ్చిన అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

இது விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు,

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి రోజు థర్స్డే కదండి, గురువారం కాబట్టి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి పరమాచార్య స్వామి వారు సిద్ధి చెందడానికి కొన్ని నెలల ముందు ప్రఖ్యాత ప్రవచనకారుడు పరమస్కంద భక్తుడు అయిన తిరుమురుగ కృపానంద వారియర్ గారు లండన్లో ప్రవచనాలు ఇవ్వడానికి 19 అక్టోబర్ బయలుదేరే ముందు మహాస్వామివారి దర్శనం కోసం కాంచీ మఠానికి విచ్చేశారు. ఆ రోజు మఠంలో భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

మరి వారియర్ గారు మఠానికి రాగానే సిబ్బంది ఆయన్ను సాదరంగా ఆహ్వానించి స్వామివారికి దగ్గరగా కూర్చోబెట్టారు. ఇక శివభక్త గ్రేశ్వరులు, శివపూజ దురంతరులు అయిన వారియర్ ఎల్లప్పుడూ తమ మెడలో ఒక శివలింగాన్ని లాకెట్టుగా ధరించేవారు. సాధారణంగా సాష్టాంగ నమస్కారం చేస్తే మెడలోని గొలుసు నేలను తాకుతుంది. వారియర్ స్వామివారికి సాష్టాంగం చేస్తే ఆ శివలింగం నేలకు తగులుతుందన్న విషయం స్వామివారికి బాగా తెలుసు. కాబట్టి వారియర్ తమకు సాష్టాంగం చేయకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వారియర్ నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు సాష్టాంగం చేయకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే అని మృదువుగా ఖచ్చితంగా చెప్పారు స్వామివారు. ఇక ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ వారియర్ గారు ఎప్పుడొచ్చినా స్వామివారి యోగక్షేమాలు విచారించి చేతులు జోడించి తమ భక్తిని చాటుకునేవారు. మరిప్పుడు కూడా లండన్ వెళ్లే ముందు స్వామివారి దర్శనం కోసం వచ్చిన వారియర్ స్వామివారికి నమస్కరించి ఎంతో వినయంతో నేలపైన కూర్చున్నారు. ఇక స్వామివారి సేవకుల్లో ఒకరు వారియర్ గారి లండన్ ప్రయాణం గురించి స్వామివారికి బిక్కరగా తెలిపారు. మరి పరమాచార్య స్వామివారు మొత్తం హాలునంతా కలియచూసి చివరకు తమ చూపులు వారియర్ గారిపై పడగాని చేతి సైగలతో ఆ స్కంద భక్తిని యోగక్షేమాలు విచారించారు. మరి వెంటనే లేచి నిలబడి నా దైవం స్కందుని దయవల్ల నేను బాగున్నాను అని సమాధానమిచ్చారు. ఇక స్వామివారు కూర్చున్న చోటు నుండే దేనికోసమో వెతుకుతూ వారి కళ్ళు అక్కడున్న తెల్లని పట్టు శాలువాపై పడగా అక్కడే ఉన్న సేవకుణ్ణి తమకిమ్మని సైగ చేశారు. ఇక స్వామివారు దాన్ని తీసుకుని బంతిలా చుట్టి వారియర్ స్వామి పక్కన కూర్చున్న వైపుకు విసిరారు. అక్కడ కూర్చున్న సేవకుడు కూడా స్వామివారు ఏదో తన వైపుకు విసురుతారన్న ప్రజ్ఞతో సిద్ధంగా ఉన్నవాడై దాన్ని అందిపుచ్చుకుని తదుపరి ఆదేశం కోసం వేచి ఉన్నాడు. మరి అక్కడున్న సేవకుని పేరు గుండు రఘు. మరి అప్పట్లో మఠంలో ఒకే పేరుతో చాలామంది సేవకులు ఉండటంతో ఏదో ఒక విశేషణంతో వారిని గుర్తుపట్టడానికి కాస్తంత బొత్తుగా ఉన్న రఘును గుండు రఘు అని పిలిచేవారు. ఇక శాలువాను వారియర్కు ఇవ్వమని స్వామివారు ఆదేశించడంతో గుండు రఘు అలానే చేశాడు. వెంటనే స్వామివారు ఒక రుద్రాక్షమాలం తీసుకుని ధ్యానంలోకి వెళ్లారు. హాలు మొత్తం నిశ్శబ్దంగా స్వామివారిని చూస్తున్నారు. అరగంట తర్వాత స్వామివారు కళ్ళు తెరిచి దానిని గుండు రఘు వైపు విసరగా దాన్ని అత్యంత చాకచక్యంగా అందిపుచ్చుకుని స్వామివారి ఆదేశం కోసం చూసి దాని ప్రకారం వారియర్ స్వామి మెడలో వేశారు. స్వామివారు ఒక దానిమ్మ పండును తీసుకుని కొన్ని మంత్రాలు జపించి గుండు రఘు వైపుకు విసిరి దాన్ని ఇవ్వమన్నారు. అక్కడున్న భక్తులందరూ కూడా వారియర్ గారు గొప్ప భక్తులు. వారికి వచ్చిన దాన్నంతా కూడా దేవాలయాలకు కుంభాభిషేకాలకు వినియోగించేవారు. అంతటి గొప్ప వ్యక్తికి మహాస్వామివారి ఈ ప్రత్యేక అనుగ్రహం సరైనదే అని అనుకున్నారు. కుంకుమ, విభూతి, కలకండ ప్రసాదంగా తీసుకుని ఆర్ద్రత నిండిన కళ్లతో వెళ్లడానికి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు వారియర్. ఇక వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వారియర్ గారికి సాధారణంగా స్వామివారిచ్చే ఆశీస్సులు కానీ సులువుగా అర్థం చేసుకునే పద్ధతులు కానీ స్వామివారు చెప్పలేదు. తర్వాత గుండు రఘు చెప్పిన విషయం ఏంటంటే స్వామివారు కుడి చేయి పైకెత్తి హృదయానికి దగ్గరగా తీసుకుని వచ్చారు. తర్వాత అరచేతిని కిందకు తిప్పి వేగంగా పైకి గిర్రును తిప్పుతూ తలపై 45 డిగ్రీల కోణంలోకి తీసుకొచ్చారు. ఇక వారియర్ కొన్ని రోజుల తర్వాత లండన్కు బయలుదేరారు. మరి అక్కడుండగానే అనారోగ్యం పాలవడంతో వైద్య చికిత్స తీసుకున్నారు. కానీ పూర్తిగా కోలుకోలేదు. మరి 1993 నవంబర్ 6న లండన్ నుండి ముంబైకి బయలుదేరి మరుసటి రోజు అంటే నవంబర్ 7న ముంబై నుండి చెన్నైకి బయలుదేరారు. కానీ చెన్నై చేరకముందే వారియర్ గారు విమానంలోనే శరీరాన్ని త్యజించారు. స్కందుడు తన భటుణ్ణి ఆకాశంలోనే తనలో కలుపుకున్నాడని భక్తుల భావం. మరి ఆయన మరణించిన తరువాతని లండన్ వెళ్లడానికి ముందు స్వామివారు ఇచ్చిన సూచన అర్థమైంది. గాలిలో ఉండగాని స్కందుడు నిన్ను తనలో కలిపేసుకుంటాడని వారియర్కు సూచించారు స్వామివారు అని గుండు రఘు తెలిపాడు. మరి ఆశ్చర్యకరంగా మహాత్ములైన కృపానంద వారియర్ గారికి కూడా తమ మరణం నేలపై జరగదని ముందుగానే తెలుసు. ముంబైలో ఒక కారులో వెళుతూ ఆ కారు డ్రైవర్ పేరు కందస్వామి అని తెలుసుకుని నవ్వుతూ, నా దైవం స్కందుడే ఈవేళ నిన్ను నాకు డ్రైవర్గా పంపాడు. నీకు తెలుసా, నేను నేలపై శరీరం విడవను, విమానంలోనే అది జరుగుతుంది. స్కందుడే నా కోసం

తన నెమలి వాహనాన్ని పంపి నన్ను తనలో చేర్చుకుంటాడు అని చెప్పారట. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి. ఇక ఇలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథన్ జనార్దనరావు గారు, వనజమ్మ, వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ మార్నింగ్ విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి, సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం షిరిడి సాయి చిత్రం నుండి సాయి అంటే తల్లి, సాయి అంటే తండ్రి అనే పాటను మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకునే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి దేవాలయ స్తంభాల మీద శిల్పాలు చూస్తాం, మరి అందమైన శిల్పాన్ని చెక్కినవాడెవడు అని కాస్తంత ఆశ్చర్యపోతాం. ఆ ఎవడు యొక్క నామ రూపాలు తెలియదు, కానీ ఎవడో ఒకడుండి ఉండాలి అనేది మాత్రం ఖాయం కదండి. అలానే ఈ జగత్తును చూస్తున్నాం కాబట్టి బహువిధ శక్తులు కలిగిన కారణకర్త ఒకడున్నాడు అనేది అందరూ అంగీకరిస్తారు. మరి వాడికి నామరూపాలు లేవు. ఆ ఎవడు అనేవాణ్ణి మనం గుర్తుగా కొలుచుకోవడానికి మనలాంటి రూపాలని చెక్కి దేవాలయాల్లో ప్రతిష్ఠించుకుని ఆరాధించుకుంటున్నాం. నిజానికి ఆ ఎవడు అనేవాణ్ణి కేవలం సృష్టికర్తగా మాత్రమే కాకుండా సృష్టి కూడా వాడే అని గ్రహించడమే ఆధ్యాత్మిక లక్ష్యం. మరి చూడండి, ప్రేక్షకుడు, ఫిల్మ్, తెర, కాంతి, ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి లేకపోయినా సినిమా అనేది లేదు కదండి. అంటే ప్రేక్షకులు లేకపోతే సినిమా తీస్తారా? తీయరు కదా. ఓన్లీ ఫిల్మ్ ఉంటే సరిపోతుందా? తెర ఉండాలి, కాంతి ఉండాలి, ప్రేక్షకుడు ఉండాలి కదా. ఓన్లీ తెర ఉంటే సరిపోతుందా? మరి ఫిల్మ్ కూడా ఉండాలి, కాంతి ఉండాలి. అలానే ఓన్లీ కాంతి ఉంటే సరిపోతుందా? ప్రేక్షకుడు ఉండాలి, ఫిల్మ్ ఉండాలి, తెర ఉండాలి కదండి. అంటే ఒక సినిమా ఉండాలి అంటే ప్రేక్షకులు ఉండాలి, ఫిల్మ్ ఉండాలి, తెర ఉండాలి, కాంతి ఉండాలి. ఈ నాలుగింట్లో ఏ ఒక్కటి లేకపోయినా సినిమా అనేది లేదు కదా. అలానే తెలుసుకునేవాడు జీవుడు. జీవునిలో అవ్యక్త రూపంగా ఉన్న లోకం, తనలో అవ్యక్తంగా ఉన్న లోకం, వ్యక్తం అవడానికి ఆధారంగా ఉన్న మహదవకాశం, జ్ఞానం, ఈ నాలుగు కలిపి ఈశ్వరుడు. ఏ ఒక్కటి మాత్రమే ఈశ్వరుడు అనడానికి లేదన్నమాట. అంటే ఈశ్వరుడే ఉపాదాన కారణం, నిమిత్త కారణం. చూడండి, మట్టి, కుమ్మరి, కుండ, మూడు ఈశ్వరుడే. అంటే కర్త, కర్మ, క్రియ. మట్టి ఒకటి ఉంటే కుండ వచ్చేస్తుందా? కుమ్మరి లేకుండా రాదు కదండి. మరి కుమ్మరి తయారు చేసేవాడు ఉన్నాడు, మట్టి లేదు, ఉంటుందా? ఉండదు కదా. అంటే మట్టి ఉండాలి, కుమ్మరి ఉండాలి, అప్పుడే కుండ అనేది ఉంటుంది. అంటే కర్త, కర్మ, క్రియ, ఈ మూడు కూడా ఈశ్వరుడే. అవి ఉన్నప్పుడిక ఏ అయోమయానికి తావుండదు, ఏ ఆటుపోట్లు లేక జీవిత ప్రయాణం సాఫీగా, హాయిగా సాగుతుంది. అంటే మూలశక్తి అనేది ఒకటే అన్నమాట, అది మూడయ్యింది. వ్యక్తి, జగత్తు, దేవుడుగా, అంటే మూడు అయినా కానీ ఒకటి సదా ఒకటిగానే ఉంది. ఇప్పుడు చూడండి, నగళ్ళు బహువచనంగా ఉంది, అంటే మరి బంగారం ఏకవచనంగా ఉన్నట్టు అన్నమాట. చూడండి, నగలుగా బహువచనంగా ఉన్నప్పటికీ బంగారంగా ఏకవచనంగా ఉన్నట్లు అనమాట. మరి బంగారులు అని ఎవడు అన్నాడు కదా, బంగారు సదా ఏకవచనం. అలానే ప్రపంచం బహువచనం, పరబ్రహ్మం ఏకవచనం. నగలు వైపు దృష్టి మాని బంగారం వైపు దృష్టి పెడితే ఏకమే ఉంటుంది. అంటే అహంకారం వలన సదా అనేకం వైపుకి దృష్టి అనేది మరలుతూ ఉంటుందన్నమాట. మరి నీ దృష్టిని సదా స్వరూప నిష్టలో ఉంచగలిగితే

దాని వలన అహంకారం అనేది చేస్తుంది, అహం స్వరూపం శేషిస్తుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే విజయమేం అంటున్నారు, నమస్తే అండి. మరి అడ్వాన్స్గా అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే గోరింటాకు చిత్రం నుండి అన్నా చెల్లెలి అనుబంధం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోవే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరొకటి తిరుపతి బస్ కోసం ఎదురు చూస్తున్నట్ట, మరి గురువుగారు అటువైపుగా వెళ్తున్నారట. మరి గురువుగారికి నమస్కరించాడు. అతను అంతటితో ఆగచ్చుగా, మరి చిన్న సందేహం స్వామి అంటూ ఒక ఆధ్యాత్మిక సందేహాన్ని వెలిపించట. ఇప్పుడే చెప్పాలా అడిగారట గురువుగారు. అవును స్వామి, నాకు చాలా రోజులుగా సందేహం అట్టే ఉండిపోయింది అన్నట్ట. సరే అని చెప్పి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోయారట. మరింతలో తిరుపతి బస్సు వచ్చేసింది. సరే స్వామి వస్తాను, మళ్ళీ ఎప్పుడైనా మరొకసారి మాట్లాడుకుందాం అని బస్ వైపుకు పరిగెత్తబోయాట. గురువుగారు వాని చేయిని గట్టిగా పట్టుకుని ఆపారట. ప్రశ్న అడగటం నీ ఇష్టమే, వదిలేసి వెళ్ళిపోవడము నీ ఇష్టమేనా? సమాధానం విని వెళ్ళు, ఇంకో బస్సు వస్తుంది, వెళ్ళొచ్చులే అన్నారట గురువుగారు. అతను కాలా వెళ్ళబడ్డాట. ఇక తిరుపతిలో కేసు వాయిదాకు హాజరు కావాలి, నన్ను వదిలేయండి స్వామి అంటూ ఇక గురువుగారు వదిలేశారట. అంటే బస్సు వచ్చేలోపు కాలక్షేపానికి అడిగిన ప్రశ్న అది. మరి ఒకవేళ గురువుగారు సమాధానం ఇచ్చినా అది ఏమాత్రం అతనికి ఉపయోగపడుతుందో ఆలోచించండి. అంటే వివేకానంద కూడా తన శిష్యులకు వేదాంత పాఠాలు చెప్తుంటే ఒక వృద్ధుడు వచ్చి కూర్చునేవాడట. ఆ వృద్ధుడు రాగానే పాఠం చెప్పడం ఆపేసేవారట. మరి ఆ వృద్ధుడు లేచి వెళ్ళగానే మళ్ళీ పాఠం మొదలుపెట్టేవారట. మరి శిష్యుడు అడిగారట, పాపం ఆ వృద్ధుడు మీ బోధన వినాలని వస్తున్నాడు, మీరెందుకు అతని పట్ల కినుకు వహిస్తున్నారు అని. అతడు ఐహిక సుఖాలన్నీ అనుభవించి శరీరం కృశించి ఇక ఏమీ తోచక కాలక్షేపానికి వస్తున్నాడు. మరి మీరు మీ జీవితాల్ని భగవంతుని కోసం అర్పించినవారు, నా ఉనికి మీలాంటి వారి కోసమే కానీ అలాంటి బలహీనుల కోసం కాదు అని జవాబిచ్చారట. అంటే నిరాకారుడైన భగవంతుణ్ణి కొలవడం ఎలానో తెలియక తన రూపంలాగే రూపొందించి తలుస్తున్నాడు కొలుస్తున్నాడు మానవుడు. తప్పదు మొదట్లో మరి సాకారోపాసన ద్వారా నామరూపరహితమైన స్థితికి తాను ఎదగాలి. ఆ నిరాకార స్థితిలో భగవంతుణ్ణి ఎలా చూడగలడు? తానుగానే ఉండగలడు అంటే అనుభవించగలడనమాట. అంతే, సాకారుడు అంటే ఒక రూపానికే పరిమితమైనవాడు, మరి నిరాకారుడు అంటే సకలాన్ని తన రూపంగా ఉన్నవాడు. అనంతమైన ఆకారమే నిరాకారం, పరిమితమైన అనంతమే సాకారం. తాను సాకారుడైనప్పుడు పరిమిత దృష్టే ఉంటుంది, కాబట్టి స్వరూపాన్ని చూడలేడు. కానీ తాను నిరాకారుడైనప్పుడు అనగా చూసేవాడు చూడబడేది చూపు, మూడు కలిపి కన్నుగా ఉన్న ఆ తుదిలేని కన్నుతో ఏం చూడగలడు? చూడలేడు. వెరసి సాకారుడు నిరాకారుడు ఇద్దరూ స్వస్వరూపాన్ని కానలేరు. మరి అందుడికి చూడండి, అందుడికి దేవుడికి దృశ్యం కనబడదు. మరి దృశ్యం ఉండి కన్నులేక కనలేనివాడు అందుడు. అంటే దృశ్యం కూడా కన్నులో భాగమై ఉన్నందువల్ల ఆ తుదిలేని కన్నుతో కనలేనివాడు దేవుడు. మరి నిన్ను విడిచి ఎక్కడా ఏమీ లేదు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. నిజానికి నిన్ను నీవు విడవలేవు, నిన్ను నీవు విడిచినట్లు భ్రమపడతావు అంతే. అంటే నిన్ను నీవు విడిస్తే బంధం, నిన్ను నీవు విడవకుంటే మోక్షం. దేవుని కోసం గురువు కోసం ఒక్క అడుగు కూడా వేయద్దు, ఎందుకంటే నీవున్న చోటు పేరే దేవుడు, నీవున్న చోటు పేరే గురువు కదండి. మరి తోటి బాటసారిగా తనతో నటిస్తూ వస్తున్న ఓ దొంగ తలగడ క్రిందని ఒకడు తన ధనం మూటం దాచాట. ఆ దొంగ అంతటా వెతికాడే కానీ తన తలగడ కింద వెతకాలని ఆలోచనే కలగలేదట. అలానే తన హృదయంలోని నేను నేను అంటూ అహం స్వరూపంగా ఉంది ఆ పరధనం. మరి సత్యాన్వేషి తన్నొదలి అంతటా వెతుకుతున్నాడే గాని తనలో వెతకాలని ఆలోచన కలగటం లేదు. తనలో తాను వెతికితేనే అన్వేషణ అనేది సమాప్తమవుతుంది. ఏమంటారు? ఒక లిజినెస్, ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ డొన్నా గ్రామం నుండి సుబరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి శ్రోతలు

అందరికీ కూడా హయగ్రీవ స్వామి జయంతి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి రాఖీ పండుగ హయగ్రీవ జయంతి మనకి తగులు మిగిలి వచ్చాయి కదండి, ఈరోజు రేపటి కూడా ఉన్నాయి. కొంతమంది ఈరోజు చేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది రేపు చేసుకుంటూ ఉంటారు. మరి ధనార్చన కంటే జ్ఞానార్చన 100 రెట్లు గొప్పది. మన దగ్గర ఎన్ని కోట్లున్నా జ్ఞానం అనేది లేకపోతే అజ్ఞానులై అంధకారంలో ఉంటూ శాంతి లేకుండా జీవిస్తాం. మరి అదే జ్ఞానం ఉంటే ఏది లేకున్నా 10 మందిలో 10 లంగా సూర్యుడిలా ప్రకాశిస్తూ జీవిస్తాం. జ్ఞానాన్ని మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆ జ్ఞానమే మనల్ని సంతోషింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది. ప్రతి మనిషి హయం వలె తేజస్సుతో ఉత్సాహంతో మంచి పనులకు శ్రీకారం చుట్టాలి అని చెప్పి అంటున్నారు. అలానే ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: వీరమణి గంటనే,
1: విల్లాలి వీరమణి, వీరమణి గంటనే.
0: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్ట్ 27 అనగా ఈరోజు పంతొమ్మిది వందల 1979 సంవత్సరంలో మరి సమాజానికి సవాల్ అనే చిత్రం ద్వారా మన తెలుగు తెరకు పరిచయమైన నటి సుమలత గారి పుట్టినరోజు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగలరు అంటున్నారు. అలానే ఆగస్ట్ 27 శ్రవణ మాధ్యమంలో చక్కని విజ్ఞానం, వినోదం, వికాసాలను ప్రసాదించేది మన రేడియో విష్ణు ఛానల్లో ప్రసారమయ్యే మరి విజయ బంగారు తల్లి చేసేటటువంటి సరదాగా కాసేపు కార్యక్రమం, ఇంకా మస్త్ టైంపాస్ ఇతరత్ర కార్యక్రమాలైతే దృశ్య శ్రవణానందాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మరి ఈనాడు టెలివిజన్ ఈటీవీ 31వ వార్షికోత్సవం. మరి ఈ సందర్భంగా ఈటీవీ

మీకు శుభాకాంక్షలు తెలియచేయగలరు అంటున్నారు. అలానే మరి ఆగస్ట్ మరి 26 మరియు 27 మరి జయంతి అనేది 2 రోజులుగా ఎలాగా అనుకోవచ్చు, మరి వాస్తవానికి మదర్ తెరిసా గారి పుట్టినరోజు ఆగస్ట్ 27 ఈవేళే. కాకపోతే స్వతహాగా మీ క్రిస్టియన్ అయినప్పటికీ సంపూర్ణంగా నేను ఇతరులకు సేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేస్తున్నానని దేవుని ముందు ప్రమాణం చేసి మరి బాప్తిస్మం తీసుకున్న రోజు ఆగస్ట్ 26 అనగా ఈ సందర్భంలోని మరి ఈవేళ నిజమైన పుట్టినరోజు అని చెప్పానుంటూ మరి మదర్ తెరిసా ప్రకటించుకోవడం జరిగింది అని చెప్పంటున్నారు. మరి ఈ కారణంగా ఆమెకు 2 పుట్టినరోజులు భారతదేశంతో గౌరవించే ఒక స్నేహమూర్తి సేవామూర్తి జయంతి. మరి ఎక్కడో యుగోస్లేవియా దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చి కలకత్తాను కేంద్రంగా చేసుకుని నిర్మల్ హృదయాన్ని స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి నిండైన మానవత్వంతో సహాయపడటానికి కులాలు మతాలు ప్రాంతాలు ఇవేమీ అడ్డంకి కాదని బాధిత పీడిత ప్రజలకు అమోఘమైన సేవలను అందించిన ఆగ్నెస్ గోన్షా బొజాక్షవు, మనందరికీ అమ్మగా పేరుగాంచిన మదర్ తెరీసా, మరి సెప్టెంబర్ 5 భౌతికంగా మనకు దూరమైన అమ్మ, తానెప్పుడు చెప్పిన ప్రార్థించే పెదవుల కన్నా సహాయపడే చేతులే మిన్నా అని ఆమె ఇచ్చిన పిలుపులు మానవత్వం అనే రూపంలో అమ్మ ఎప్పటికీ కూడా మనతోనే మనలోనే ఉంటారు అంటున్నారు. మరి ఆమె భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులతో పాటు శాంతి బహుమతి అయినటువంటి నోబెల్ బహుమతి కూడా అందుకోవడం జరిగింది అని చెప్పంటున్నారు. మరి మానవతామూర్తి సేవాస్ఫూర్తి యొక్క మదర్ తెరీసామ్మకు నివాడుగా రైతు కుటుంబం చిత్రం నుండి ఘంటసాల బృందం ఆలపించిన తాదినేని చలపతిరావు గారు అనగా టి చలపతిరావు గారి సంగీత నేతృత్వంలో డాక్టర్ దాసరథి గారి సాహిత్యం, మరి అమ్మ చెల్లని అమ్మ త్యాగమయ్యి అనురాగమయ్యి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళ్ళని నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెడన వీరభద్రపురం నుండి వీర కనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే విజయ మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి శ్రోతలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే బంగారు బాబు చిత్రం నుండి కన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు మాకు

కోసం బావా బావమర్ది ఈ చిత్రం నుండి గజ్జగల్లు మన్నదు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడం గారు చాలా చక్కని విషయాలు, మంచి మంచి విషయాలు, చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు, మాకు ఎంతగానో నచ్చుతున్నాయి, మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలని మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఇవ్వడాన్ని నీళ్లతో పోల్చారు, ప్రాణం పోసే జలధారల ఇవ్వాలి అన్నారు. ఇక తీసుకోవడాన్ని గాలితో స్వీకరించారు, ప్రాణవాయువుల అవసరాన్ని గ్రహించాలి అన్నారు. మరి వదిలేయడాన్ని చెత్తతో సంబోధించారు, అంటే మనసుకు పనికిరాని దాన్ని చెత్తలా వదిలేయాలి అని చెప్పన్నారు. మరి ఈ మాటల్లోని ఈ మూడింటి వెనుక జీవిత సత్యం గొప్పగా దాగుంది అని చెప్పండి.

ఎవరు పంపించారంటే భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు గారు, ఎనగంటి సరోజిని గారు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్, నందన్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్ లింగాల, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ముందుగా అడ్వాన్స్గా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు. మరి సరదాగా కాసేపు రక్షాబంధన్ సందర్భంగా అన్నా చెల్లుళ్ళ అనుబంధానికి ప్రత్యేకంగా నూరుగురు కౌరవుల తోబుట్టువు దుర్చల, క్రూర స్వభావులైన కౌరవులకు ప్రేమ, అలానే శాంత స్వభావులైన శ్రీరామచంద్రుల వారికి సహోదరి రమా అంటే ఎంతో ప్రేమ, ఆమెతో రక్ష కట్టించుకుని పొందిన వాత్సల్యానుభూతి శ్రీరాములు వారిది. అలానే దుష్టబుద్ధి గల రావణాసురుడి చెల్లెళ్లపైన ప్రేమ ఆప్యాయతలు పెంచుకుని తన చేత కట్టించుకున్న రక్ష యొక్క స్వభావ ఫలితం ప్రేమ వాత్సల్యాలకు అనుబంధాల వారిది అంటున్నారు. మరి అందరికీ కూడా రక్షాబంధన్, అందరికీ రక్ష కావాలి అంటున్నారు. అలానే ఆత్మీయులు చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే మీరు చెప్పినటువంటి బహువిధ కారణ శక్తి స్వరూపుడు ఎవడు అంటే ఈశ్వరుడి. అతని శక్తి అనన్యం, మూడు కన్నుల ముక్కండు, ప్రతి వస్తువునందు స్వభావ స్వరూపమే, మట్టితో మూడు ప్రత్యేకతల గురించి బంగారు గుణాలను తెలిపిన మీ వ్యాఖ్యానానికి ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు కూడా చాలా చక్కని మాటలతో మమ్మల్ని ఎంతగానో అలరించారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి త్రిమితుల గుప్తా గారు కూడా మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో ముందు మాటగా తెలియజేసిన మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే మంచినీళ్ళు ఇచ్చినట్లుగా ఇవ్వాలి, అలానే మనం ఎవరి నుంచైనా ఏమైనా తీసుకుంటే గాలి తీసుకుంటున్నట్లుగా తీసుకోవాలి, అలానే దేన్నైనా ఎవరినైనా వదిలించుకోవాలంటే చెత్తను వదిలించుకుంటున్నట్లుగా, చెత్తను శాశ్వతంగా వదులుకున్నట్లుగా వదిలించుకోవాలి అని మీరు చెప్పిన మంచి మాట చాలా బాగుంది అంటున్నారు. అలానే ఏకవచనం బహువచనం ఉదాహరణలతో సృష్టి స్థితి లయకారుల ముగ్గురు ఆ సర్వాంతర్యామి పరమేశ్వరుని కోసం వివరించిన విధానం చాలా బాగుంది అని చెప్పంటున్నారు. మరి మాటలు వింటుంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనే విషయం గుర్తుకొచ్చింది అని అంటున్నారు. అంటే మనం ఎవరికైనా కుడి చేతితో చేసిన విషయం ఎడమ చేతికి తెలియకుండా చేయాలి, అలానే మనం చేసిన సహాయం వెంటనే మరిచిపోవాలి, సహాయం పొందిన వారు జీవితాంతం గుర్తించుకోవాలి అనే విషయాలన్నీ కూడా గుర్తొచ్చాయి అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: विष्णु एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పునరావృతం కథ వింటారు. తాతయ్య, నువ్వు నానమ్మ ఓల్డెన్స్ హోమ్కి వెళ్తారట? అమ్మ చెప్పింది. ఎందుకు తాతయ్య? అసలు ఓల్డెన్స్ హోమ్ అంటే ఏంటి తాతయ్య? ఆరేళ్ల నానిగాడు అలా అడుగుతుంటే గొంతులు ఏదో అడ్డుపట్టట్టయింది. ఏమని చెప్పగలను? మీ నాన్న అసమర్థత అనా, లేక మీ అమ్మ గడుస్తనమనా? ఏం చెప్పగలను? చెప్పు తాతయ్య, రెట్టించాడు నాని. అంటే మన కర్మఫలం నాయనా అన్నాను ప్రక్రియ బట్టలు సర్దుతున్న సరోజ వైపు ఓరకంట చూస్తూ. నా సమాధానానికి సరోజ విసురుగా ఓ చూపు చూసింది. వాతావరణం బాగాలేదనుకున్నాడో ఏమో గాని నానిగాడు ఆడుకోవడానికి పక్క ఇంటికి తుర్రమన్నాడు. అలాంటి సమాధానాలు చెప్తే పిల్లలకు అర్థమవుతాయా అంది సరోజ ఉడుక్కుంటూ. పిల్లాడికి అర్థం కావాలని నేను చెప్పలేదు, అర్థమయ్యేవారికి అర్థమవ్వాలని చెప్పాను. అంటే నన్ను దెప్పి పడవడానికి ఇదేనా మీకు సమయం అంటూ గుడ్ల నీరు కక్కుకుంది. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? మనం చేసింది మంచైనా చెడైనా దాని ఫలితం అనుభవించవలసింది మనమే. ఆ సత్యం మనుషులు తెలుసుకుంటే చాలు అంటూ న్యూస్ పేపర్ తీసుకెళ్లి వసారలోని వాల్ కుర్చీలు ఆఖరిసారిగా రిలాక్స్డ్గా కూర్చున్నాను. న్యూస్ పేపర్ చదవాలని శత విధాలా ప్రయత్నించాను, కాని ఆలోచనలు చదవనీయడం లేదు. పాతికేళ్ల గతం కళ్ల ముందు సినిమా రీళ్లలా పరిగెడుతోంది. అమ్మా నాన్న ప్రభుత్వంలో చిరుద్యోగులు. నేను పుట్టేటప్పటికీ అమ్మకు ఉద్యోగం లేదట, పుట్టిన సంవత్సరానికి ఉద్యోగం వచ్చిందట. నాన్నకు కాస్త ఆసరా అయిందని, అప్పటి నుండి తమ ఆర్థిక స్థితి మెరుగుపడిందని, ఆ అదృష్టమంతా నాదేనని అమ్మా నాన్న అంటుండేవారు. నన్ను చాలా మురిపెంగా చూసుకునేవారు. నేనేదడిగితే అది కొనేవారు. నోట్లో మాట నోట్లో ఉండగానే నా కోరికలు తీర్చేవారు. నాకు సుమారు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడనుకుంటా ఈ ఇల్లు కట్టారు. అప్పట్లో మా బంధువర్గంలో అంతోటి ఇల్లున్న వారెవరూ లేరు. మా ఇల్లు చాలా మోడర్న్గా సౌకర్యవంతంగా ఉందని మా చుట్టాలంతా పొగిడేవారు. అందులో నాకంటూ ప్రత్యేకించి ఓ గది, విశాలమైన గది, అటాచ్డ్ బాత్రూమ్, నా బట్టలు ఉంచుకోవడానికి ఒక బీరువ, వస్తువులు పుస్తకాలు పెట్టుకోవడానికి అరలు, కంప్యూటర్ పెట్టుకోవడానికి ఏర్పాటుతో చూడముచ్చటగా ఉండేది. గదిలో నాకిష్టమైన పోస్టర్లు, నాకు పనికి వచ్చే మ్యాప్లు, గొప్పవాళ్ల సూక్తులతో చార్టులు, ఇలా ఎన్నో. నేనిలా ఈరోజు ఎదగడానికి ఏమేం కావాలో అవన్నీ నా గదిలో ఉండేవి. లెక్కలు చేసుకోవడానికి ఒక బ్లాక్ బోర్డ్, పడుకోవడానికి మంచం, ఆట వస్తువులు, ఇలా అన్ని సౌకర్యాలు ఉన్న నా గదిలో గడపడమంటే నాకెంతో ఇష్టం. నా

స్నేహితుడంతా నా గదిని చాలా ఇష్టపడేవారు. ఇది నాకెంతో గర్వంగా ఉండేది. ఆదివారం వస్తే ఎక్కువగా నేను ఆ గదిలోనే గడిపేవాణ్ణి. నా పడక మాత్రం అమ్మా నాన్నల మధ్యే. ఇంటర్ నుండి నా చదువు నెల్లూరులో జరిగింది. నాకు చిన్నప్పటి నుండి సివిల్స్ రాయాలని కోరికుండేది. దానికి తగ్గట్టుగాని కష్టపడి చదివేవాణి. అనుకున్నది అనుకున్నట్లుగాని సాధించగలిగాను. నా చదువుకు బాగా ఖర్చయింది. అమ్మైతే నాకందరిలా నగలు చీరలు లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డ మంచి చదువు చదివి మంచి స్థితికి వస్తే చాలు అంటుండేది. దానికి తగ్గట్టుగాని వారెన్నో త్యాగాలు చేసి శక్తికి మించినట్టుగాని నా కోసం ఖర్చు చేశారు. ఫస్ట్ పోస్టింగ్ వైజాగ్ వేశారు. తర్వాత 3 ఏళ్లకు మా సొంత జిల్లా అయిన చిత్తూరుకు జాయింట్ కలెక్టర్గా వచ్చాను. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ సొంతింటికి వచ్చాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నాన్నగారు ఇల్లు మాత్రం అమ్మలేదు. నన్ను భార్య పిల్లలతో అదే ఇంట్లో చూడాలనేది వారి కోరిక. అన్ని విధాలా సెటిలైన నాకు పెళ్లి చెయ్యాలనుకున్నారు. అప్పటిదాకా చిరుద్యోగులే కదా అని తాత్సారంగా ఉన్నవాళ్లంతా అమాంతంగా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఆడపిల్లలకు చుట్టాల రాకపోకలు ఎక్కువయ్యాయి. అంతంత మాత్రంగా ఉన్న అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. నాన్న రిటైర్మెంట్ రోజునే అమ్మ కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. రోజులు ప్రశాంతంగా సంతోషంగా సాగిపోతున్నాయి. మా దూరపు చుట్టాలమ్మాయి సరోజతో నా వివాహమైంది. తను మాతో ఎంతో బాగా కలిసిపోయింది. ఆదర్శ కుటుంబానికి నిర్వచనంలా ఉండేది మా ఇల్లు. పెళ్లైన 2 ఏళ్లకు మాకు ప్రవీణ్ పుట్టాడు. అమ్మ నాన్న ఒక్క నిమిషం కూడా వాడిని వదిలి ఉండేవారు కాదు. నా చిన్నప్పుడు నాతో పూర్తిగా గడిపే వీలుండేది కాదని, నా కొడుకుతోనైనా పూర్తి సమయం గడిపి తన ముచ్చట తీర్చుకుంటున్నానని అంటుండేది అమ్మ. వాడు 4 సంవత్సరాలు ఎలా పెరిగాడో మాకిద్దరికీ తెలియదు. వాడి పడక కూడా అమ్మా నాన్న మధ్యని. సరోజ పెళ్ళయ్యాక వాళ్ళమ్మ నాన్న వాళ్ళ అన్నయ్యతో పాటు స్టేట్స్లో ఉంటుండేవారు. బాబును స్కూల్లో చేర్చే ముందు కనీసం 1-3 నెలలైనా వచ్చి గడిపి వెళ్లమని ఫోన్ల మీద ఫోన్లు చేశారు. బాబును సరోజును పంపించారు. అమ్మ ఆ 3 నెలలు ముళ్ళ మీద ఉన్నట్టుండేది. ఎప్పుడెప్పుడు మనవడు వస్తాడా అని ఎదురు చూస్తూ గడిపేది. సరోజ బాబు వచ్చేశారు. స్టేట్స్ నుండి వచ్చిన సరోజ మునిపటిలా లేదు. అమ్మ నాన్నతో స్నేహంగా ఉండేది కాదు, ఉభావంగా ఉండేది. బాబును కూడా వెడనిచ్చేది కాదు. వెళ్తే వాడిపై అరిచేది, కోపగించుకునేది. ఉదయాన తెరతెర వారుతుండగా కౌసల్య తనయ శ్రీరామ కౌస్తుభాంగ అంటూ అమ్మ పాడే సుప్రభాతం వినందే నిద్రలేచిన గుర్తు చిన్నప్పటి నుండి నాకు లేదు. పెళ్ళయ్యాక సరోజ కూడా అమ్మ గొంతు నుండి వినిపించే సుప్రభాతం విన్నాకే లేవడం అలవాటు చేసుకుంది. కానీ 2 ఏళ్ల తర్వాత అమెరికా వెళ్ళొచ్చాక సరోజకు హఠాత్తుగా అమ్మ మధురగానం కాస్త విధవగోలైంది. ఒకరోజు బెడ్ మీదే నా మీద కేకులు పెట్టడం మొదలుపెట్టింది. మనకేమాత్రం ప్రైవసీ లేని ఈ ఇంట్లో ఇక్కడ నేనున్నాను, వెంటనే ఇల్లు చూడండి అని ఆర్డర్ చేసింది. సరోజులోని ఈ మార్పు చూసి నాకు చాలా బాధేసింది. నచ్చ చెప్పాలని శత విధాలా ప్రయత్నం చేశాను. కొన్నాళ్లు గడిస్తే తనే మామూలవుతుందని ఎదురుచూశాను. కాని రోజు రోజుకు వ్యవహారం ముదిరిపోయింది. ఓ రోజు బెడ్రూమ్ వ్యవహారం కాస్త హాల్లోకి మారింది. అమ్మ నాన్న నిశ్చిష్టుడయ్యారు, చిన్నబోయారు. తన పట్ల వారేమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించమన్నారు. అన్నింటికీ సరోజ సమాధానం ఒక్కటే, ఈ ఇంట్లో మీరైనా మేమైనా ఎవరో ఒక్కరే ఉండాలన్నదే. ఏడుపు ముఖంతో నేను బయటకెళ్ళిపోయాను. తన బాబుని తీసుకుని బయటకెళ్ళిపోయింది. మధ్యాహ్నం 1 గంట అయింది. నాన్నగారు కంగారుగా ఫోన్ చేశారు. అమ్మాయి బాబు ఇంకా ఇంటికి రాలేదని. వాళ్ల కంగారుకు నాకు జాలి వేసింది. ఇంత జరిగినా వీళ్లకు మా గురించి ఆలోచనేనా? వస్తుందిరే నాన్న, మీరేం కంగారు పడకండి అన్నాను. కనీసం నువ్వైనా భోజనానికి ఇంటికి రారా అన్నారు నాన్న. నాన్నలా పిలిచేసరికి నాకు దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే ఇంటికొచ్చాను. రావడమైతే వచ్చాను గాని వారి మొహాల్లోకి చూసే ధైర్యం నాకెంతమాత్రం లేదు. నా పరిస్థితిని అర్థం చేసుకున్న నాన్న నన్ను దగ్గరకు పిలిచి, డోంట్ వరీ చిన్ను, పెద్దవాణ్ణి నేనున్నాను కదా, అన్నీ నేను సర్దుబాటు చేస్తాను, అనవసరంగా ఆలోచించి నువ్వు బుర్రపాటు చేసుకోవద్దు అంటూ నన్ను అమ్మను ఒకేసారి దగ్గరకు తీసుకుని హత్తుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. నాకు కొడుకు పుట్టిన నాన్న దృష్టిలో నేనింకా చిన్నపిల్లాడిని. ఈ ఫీలింగే నన్ను ఎప్పుడూ రిలాక్స్డ్గా ఉంచుతుంది.

అలాంటిది వీరికి దూరంగా నేనుండటమా? అదే మాట నాన్నతో అన్నాను. సరోజ మంచి పిల్ల, చెప్పుడు మాటల వల్ల తనలా ప్రవర్తిస్తోంది. కొన్నాళ్ళు దూరంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. నువ్వేమీ బాధపడకురా అన్నారు. మీకు దూరంగా నేను ఎలా ఉండాలి నాన్న అన్నాను చిన్నపిల్లాడిలా బేలగా. అందుకు నాన్న నవ్వి, ఈ ఎడబాటు ఇప్పుడు కాకపోతే ఇంకొన్నేళ్ళకైనా నీకు అలవాటు కావాల్సిందే కదా, అదేదో కొంత ముందుగా జరుగుతోంది అంతే అన్నారు. సరోజ ప్రవర్తనలో మార్పు లేదు, వేరే ఇంటికి వెళ్ళిపోవాలని పోరుతోంది. ఓ రోజు సాయంత్రం నాన్న నన్ను పిలిచి, నేను మీ అమ్మ వృద్ధాశ్రమానికి వెళ్దామనుకుంటున్నాంరా అన్నారు. మీరెందుకు నాన్న వెళ్ళడం అన్నాను. అలా కాదురా, ఈ ఇంట్లో నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉండటం చూడాలనేరా మా కోరిక అన్నారు. మమ్మల్ని ఈ ఇంట్లో చూడాలని మీరు బయటికి వెళ్ళిపోతారా నాన్న? మీరు వీధిలోకి వెళ్ళి ఇంట్లో ఉన్న మమ్మల్ని చూడటం దారుణం నాన్న అన్నాను. తప్పదురా అంటూ నన్ను కన్విన్స్ చేసి వాళ్ళిద్దరూ వరల్డ్స్ హోమ్కి వెళ్ళిపోయారు. సరోజ తను సాధించిన విజయానికి సంతోషపడేలోపే తను చేసిన తప్పు తెలుసుకుంది. తెలుసుకుంది అనే కంటే తెలిసేలా పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే బాగుంటుంది. ఆరోగ్యంగా ఎదుగుతున్న మా బాబు అమ్మా నాన్నలపై బెంగ పెట్టుకున్నాడు. ఊరికే ఏడవటం, అన్నింటికీ ఒంటిగా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. నా సంగతి సరే సరే, మునుపటిలా సరోజతో ఇమడలేకపోయాను. భర్తలా వ్యవహరించేవాణ్ణంతే. తన పట్ల నా బాధ్యతలు నెరవేర్చడమే కాని అందులో ముందంటి ఆప్యాయత ఆత్మీయత ఉండేవి కావు. ఎన్ని పనులున్నా ఆదివారం 3 గంటల నుండి 6 గంటల దాకా హోంకెళ్ళి అమ్మా నాన్నలతో గడిపేవాణ్ణి. అదే నాకు ఆ వారమంతా పనిచేయడానికి టానిక్లా పనిచేసేది. మళ్ళీ ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాణ్ణి. హోంలో అందరూ నన్ను చూసి ముచ్చటపడేవాళ్ళు. అమ్మ కొత్తలో కొంత దిగులుగా కనిపించేది. రాను రాను నాన్నలా అమ్మ కూడా ఉత్సాహంగా ఉండటం అలవాటు చేసుకుంది. ఇంతలో సరోజకు బుద్ధొచ్చే సంఘటన మరొకటి జరిగింది. ఏం జరిగిందో ఏమో, సరోజ అమ్మ నాన్న శాశ్వతంగా ఇండియాకు వచ్చేశారు. వృద్ధులైన వారి ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. ఎప్పుడు పడితే అప్పుడు ఆసుపత్రులు సేవలు రమ్మంటూ ఫోన్ చేసేవారు. నేను ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల ఇంటి వ్యవహారాలు, బాబు చదువు, తన తల్లిదండ్రుల సేవలు, నానాటికి తనకు నాకు మధ్య పెరుగుతున్న అఘాతం, ఇవన్నీ సరోజలో చాలా మార్పు తెచ్చాయి. అమ్మా నాన్నలను బయటకు పంపి తనెంత తప్పు చేసిందో తెలిసొచ్చింది. ఒకరోజు కన్నీళ్లతో అత్తయ్యను మామయ్యను ఇంటికి తీసుకొచ్చేద్దామండి అంది. ఒక్క క్షణం చెప్పలేనంత సంతోషం అనిపించినా మరుక్షణం గతంలో ఈవిడి గారు చేసిన రాద్ధాంతాలు గుర్తొచ్చి, మనం తీసుకొద్దామంటే తీసుకురావడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కారు, వాళ్ళకిష్టమైతేనే వస్తారు, అయినా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళడుగుతాం, ఆ పనేదో నువ్వే చెయ్యి అన్నాను. తప్పు చేసింది నేనే కనుక దాన్ని సరిదిద్దుకునే బాధ్యత కూడా నాదేనంటూ నా వెంట వచ్చింది. మా ప్రపోజల్ విన్న నాన్నగారు నిర్వికారంగా ఉండిపోయారు. మీ అమ్మ ఇష్టంరా అని తప్పించుకున్నారు. అమ్మ చాలా ఆత్మాభిమానం కల మనిషి. అమ్మను అడిగితే మొదట్లో ఇక్కడ ఇమడడానికి మేం కొంత ఇబ్బంది పడ్డమాట నిజమే, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మేం ఇంట్లో ఉండటం కంటే ఇక్కడుండటమే అవసరమనిపిస్తోంది. ఇక్కడ వారికి మా ఇద్దరి మాటలు నా పాటలు చాలా సాంత్వనిస్తున్నాయి. ఇదిగో ఈ పడగల్లో ఉన్న వృద్ధులందరికీ మా చేతనైన సేవ చేస్తున్నాం. మాకిది ఎంతో తృప్తిగా ఉంది. ఏ చింత లేకుండా హాయిగా గడిచిపోతూ ఉంది. నేను ఇలాగే మీ నాన్న చేతిలో వెళ్ళిపోతే నాకంతే చాలు అంటూ అసలు విషయానికి సమాధానం ఇవ్వకుండా సున్నితంగా తిరస్కరించింది. చేసేది లేక తిరిగొచ్చేశాం. మరో 2 ఏళ్లకు అమ్మ హఠాత్తుగా చనిపోయింది. సొంతింటికి నిశ్చీవంగా 4 ఏళ్ల తర్వాత అమ్మ వచ్చింది. కర్మలన్నీ అయ్యేదాకా నాన్నగారు ఇంట్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ హోంకు వెళ్ళడానికి బయలుదేరారు. ఇద్దరం ఆపడానికి ఎంతో ప్రయత్నించాం, కానీ నాన్నగారు వెళ్ళిపోయారు. అమ్మలేని ఆ ఇంట్లో ఉండటం తనకు చేత కాదన్నారు. అమ్మ లేకుండా ఇంట్లోనే కాదు హోంలో కూడా ఆయన మునుపటిలా ప్రశాంతంగా ఉండలేకపోయారు. అమ్మలేని లోటు బాగా కుంగదీసింది. ఏడాది తిరిగేసరికి నాన్న కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ నాకు మాత్రం వాళ్ల పట్ల పూర్తి బాధ్యత వహించలేదన్న బాధ మిగిలిపోయింది. ఉద్యోగరీత్యా ఎన్నో ప్రమోషన్లు, బదిలీలు, మార్పులు, ఆఖరికి రిటైర్ అయ్యాక మళ్ళీ సొంత

0: చేరుకున్నాను. కానీ ఆ బాధ మాత్రం నా నుండి దూరం కాలేదు. నా అసమర్థత నన్నెప్పుడు వెక్కిరిస్తున్నట్టుంటుంది. అప్పుడు నేనున్న స్థానంలో ఇప్పుడు నా కొడుకున్నాడు. సో హిస్టరీ రిపీట్స్. సాయంకాలం 4 గంటలకు నా కొడుకు, కోడలు, మనవడు అందరం కలిసి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓల్డేశ్వంకి బయలుదేరాం. దారిలో ఎవరూ ఎవరితోనూ మాట్లాడింది లేదు. పిల్లాడి అలరి తప్ప ఎవరి ముభావం వారిది. నా కొడుకు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. సరోజ కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. గదిలోకి సామానంతా చేర్చారు. 5 ఏళ్ల క్రితం నా తల్లిదండ్రుల్ని నేనిలా వదిలి వెళ్ళడం మరోసారి గుర్తొచ్చింది. కానీ ఒక్కటే తేడా, 5 ఏళ్ల క్రితం నేను బాధపడినట్లు నా కొడుకు బాధపడటం లేదు. కాలమహిము, తరాల అంతరము. నాకు మాత్రం చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు మనసులో నుండి బరువేదో దించుకున్నట్టు అనిపిస్తోంది. నేను ఆ రోజు చేసిన తప్పుకు ఇలా శిక్ష అనుభవించడం ఎంతైనా సమంజసం అనిపిస్తోంది. ఐ డిజర్వ్ ఇట్. వాళ్ళు వెళ్ళడానికి విద్యుక్తులవుతుంటే, తాతయ్య బాయ్, నేను పెద్దయ్యాక అమ్మను నాన్నను కూడా ఇక్కడికే పంపిస్తానులే, అప్పటిదాకా భయం లేకుండా మీరిక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు నా మనవడు అమాయకంగా. నా కొడుకు, కోడలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మీరింతవరకు రేడియో విజన్ 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పునరావృతం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది బన్ రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా భీమవరంలోని జేపీ రోడ్లోని పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం శాంతి కళ్యాణాన్ని నేత్రపూర్వంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ అధికారి సత్యనారాయణ రాజు, ధర్మకర్తల మండలి చైర్మన్ రామ్కుమార్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో ఆన్లైన్ కియోస్కీ సేవలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బుధవారం ప్రారంభించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు కరూర్ వైశ్య బ్యాంక్ సహకారంతో ఈ సేవలు ప్రారంభించినట్లు ఆలయ అధికారి నగేష్ తెలిపారు. ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం, సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాళ్ల మండలం కోపెల్లలో నిర్మించిన కొత్త వంతెనను ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి బుధవారం ప్రారంభించారు. ఇక్కడ ప్రధాన రహదారిపై 4 వరుసల వంతెన నిర్మాణం చేపట్టగా 2 లైన్ల భాగాన్ని ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపేలా 5 నెలల్లోనే పనులు పూర్తి చేసి వంతెనను ప్రారంభించామని అన్నారు. అప్రోచ్ పనులు పూర్తయిన తర్వాత మరోసారి పూర్తిస్థాయి ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ వంతెనపై రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. భీమవరంలో పుట్టి వైద్య రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గౌరవార్థం ఈ వంతెనకు ఆయన పేరు పెట్టాలని ప్రతిపాదించినట్లు రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. వంతెన పక్కన సుందరమైన పార్కును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. యువతకు కంప్యూటర్ అనుబంధ ఏఐ విభాగాల్లో శిక్షణ పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. జిల్లా పరిధిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుబంధ కోర్సుల్లో స్వల్పకాలిక శిక్షణా తరగతుల నిర్వహణకు ఉండిలోని ప్రభుత్వ ఐటీఐని ఎంపిక చేసింది. 3 ఏళ్ల వార్షిక ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ పథకానికి 68 లక్షలు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఏఐ కోర్సుల నిర్వహణకు ఉండి ఐటీఐ ప్రాంగణంలో అధునాతన ప్రయోగశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికోసం విశాలమైన ఏసీ సౌకర్యం ఉన్న భవనాన్ని కేటాయించారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులకు 45 రోజుల పాటు శిక్షణా తరగతులు ఇవ్వనున్నారు. తొలి దశలో డేటా క్యూరేటర్, డేటా అనలేటర్ కోర్సులు మంజూరయ్యాయి. ఒక్కో బ్యాచ్లో 20 నుంచి 25 మందికి శిక్షణ ఇస్తారు. దీనికి అవసరమయ్యే పరికరాలు, సాఫ్ట్వేర్, మానవ వనరులను సమకూర్చుకున్నారు. మరో 4 రోజుల్లో ఈ కోర్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐటీఐ అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్ పూర్తయింది. సీట్లను బుధవారం కేటాయించారు. నేటి నుంచి నెలాఖరులుగా వారు కళాశాలల్లో చేరాల్సి ఉంది. మరోపక్క అధిక శాతం కళాశాలల్లో ఇంకా తరగతులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. 2వ విడతలో సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ప్రవేశాలు పొందగానే తరగతులు ప్రారంభించేలా కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం 121 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. పుష్కర పనులను వెంటనే చేపట్టి మరో 10 నెలల్లో పూర్తి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యం

0: సమాజంలో ఆయా పనులను చేపట్టేందుకు విడతల వారీగా నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా వివిధ శాఖల నుంచి ప్రభుత్వానికి 460 పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. వాటిల్లో 212 పనులకు జిల్లాకు 121 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆ నిధులతో విద్యుత్తు, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, దేవాదాయ, ఆర్ఎండ్బి, పాలకొల్లు, నర్సాపురం పురపాలక సంఘాలు, పర్యాటక శాఖలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు. శక్తిపీఠాలు, ప్రముఖ దేవాలయాలు, పంచారామ క్షేత్రాలకు వెళ్లేందుకు వీలుగా రవాణా సౌకర్యాల మెరుగుకు రహదారులు, రేవుల అభివృద్ధి, గోదావరి రేవుల అభివృద్ధి, స్నానాలు చేసిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకునేందుకు మరుగుదొడ్లకు తాత్కాలిక వసతి, వైద్య సేవలు, మౌలిక వసతులు తదితర వాటిని అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు భారీగా చేరుతోంది. గోదావరికి ఉపనదులైన ఇంద్రావతి, సబరి నదుల పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు గోదావరికి చేరుకోవడంతో మంగళవారం ఉదయం భద్రాచలం వద్ద 14.5 అడుగుల నీటిమట్టం ఉండగా బుధవారం ఉదయానికి 35.5 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. గోదావరి నుంచి 583,000 క్యూసెక్లు దిగువకు విడుదలవుతూ ఉండగా దాని ప్రభావంతో వేలేరుపాడు మండలంలోని ఎద్దువాగు వంతెన నీట మునిగింది. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో తహసీల్దార్, ఎస్ఐ నవీన్ కుమార్ ఎద్దువాగు వద్దకు చేరుకుని ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఒక పడవను ఏర్పాటు చేశారు. గతంలో ఆయా కాలనీల్లో మినీ బజార్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కొంత స్థలాన్ని కేటాయించడంతో పాటు నిర్మాణ పనులు ప్రారంభించారు. వివిధ కారణాలతో ఇవి ఏర్పాటు చేయలేదు. తర్వాత టిట్కో గృహాల నిర్మాణం, లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత ప్రక్రియ వేగం పుంజుకుంది. దీంతో కాలనీల్లో నివాసం ఉంటున్న కుటుంబాల అవసరాలను గుర్తించి మినీ బజార్లకు ప్రత్యామ్నాయంగా జీవనోపాధుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రేషన్ డీలర్లు తమ దుకాణ వివరాలను స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా సివిల్ సరఫరా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ షాపుల్లో ప్రతి బియ్యం బస్తాపై ఉన్న క్యూఆర్ కోడ్ను పీపీఎస్ యాప్లో నమోదు చేసిన తర్వాత మాత్రమే వినియోగదారులకు అందించాలనే నిబంధన ప్రవేశపెట్టడంతో డీలర్లు వాపోతూ ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తమకు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలియదని కొందరు, స్మార్ట్ ఫోన్లు లేవని మరికొందరు ఇలాంటి పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వకుండా అకస్మాత్తుగా ఈ పని ఎలా చేయాలంటూ డీలర్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఏలూరు జిల్లాలో వర్షపాతాలు పరిశీలిస్తే ఎన్నడూ లేని విధంగా 46.85% వరకు లోటు వర్షపాతం ఉండడంతో సార్వా సాగు సజావుగా సాగడం లేదు. జూన్ నెల ఆరంభం నుంచి ఇప్పటివరకు సాధారణ స్థాయిలో ఎక్కడా వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. దీంతో జిల్లాలో వరి సాగు చేసే ప్రాంతాలలో కూడా సాగు చేయలేదు. వర్షాలు అంతంత మాత్రంగానే ఉండడంతో పంటలపై తెగుళ్ల దాడి కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఖరీఫ్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు సన్నద్ధం కావాలని రైతులకు ప్రభుత్వం ముందుగానే సూచించింది. వరి పంట సాగు చేయని ప్రాంతాలలో అపరాలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. పేదలు, అనాథల సేవకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది మదర్ తెరీసా అని భీమవరం యూత్ హాస్టల్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి నందమూరి రాజేష్ అన్నారు. భీమవరం ఆర్సీఎం చర్చ్ ఆవరణలో మదర్ తెరీసా విగ్రహం వద్ద యూత్ హాస్టల్స్ ఆధ్వర్యంలో బుధవారం మదర్ తెరీసా జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మదర్ తెరీసా జీవితం మానవతా విలువలకు ప్రతీకని అన్నారు. రోగులు, వృద్ధులకు పళ్ళు పంపిణీ చేశారు. అనసూయ చెస్ అకాడమీ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఆరివైస యువజన సంఘం కళ్యాణ మండపంలో నిర్వహించారు. విజేతలను జిల్లా చెస్ అధ్యక్షుడు ఎం కిషోర్ బుధవారం ప్రకటించారు. మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో నిలిచిన విజేతలకు చదరంగం పుస్తకాలు, షీల్డ్లు అందించారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో టెనిటస్ అలర్జీ సైనసైటిస్ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం. మనం రాత్రింబవళ్లు కష్టపడేది మన కుటుంబం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం, కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. సినిమాల్లో పాటలకు బదులు మొదట్లో బుర్రకథలు, పద్యాలు, హరికథలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అంటే 1950వ దశకం నాటికి సంచలనాత్మకమైన పరిణామం నేపథ్యగానం. అంటే నటీనటులు పద్యాలు, పాటలు ఎవరికి వారే పాడుకునే బదులు క్రమంగానే నేపథ్యగానం అమల్లోకి వచ్చింది. నటీనటుల పెదవుల కదలికలకు అనుగుణంగా వారి బదులుగా గాయకులు పాడే విధానం అంటే తెర వెనుక పాటలన్నమాట. తెలుగు సినిమాల్లో ప్లేబ్యాక్ పద్ధతి భక్తపోతన చిత్రం నుండి ప్రారంభమై సాంకేతికాభివృద్ధి జరుగుతూ ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. మా శ్రోతల కోసం అలనాటి పాటల సమాహారంతో ఆణిముత్యాలు కార్యక్రమంతో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాం. విని ఆనందించండి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో శోభన్ బాబు, శారద, కృష్ణంరాజు, జయంతి ప్రధాన తారాగణంగా 1973లో విడుదలైన చిత్రం జీవితం. ఈ చిత్రం నుంచి రామకృష్ణ, పి సుశీల గానం చేసిన ఇక్కడే కలుసుకున్నాము పాట వింటారు. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. కృష్ణ పి సుశీల పాడిన ఇక్కడే కలుసుకున్నాము పాట విన్నారు కదా. ఇప్పుడు నందమూరి తారక రామారావు జమున జంటగా నటించిన చిత్రం డబ్బుకు లోకం దాసోహం. డి యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల, రమాదేవి గానం చేసిన చదువు సంపద అందరిది పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: లక్కీ గారు కారు గెలుచుకున్నారని ఫోన్ వచ్చిందా? ప్రాసెసింగ్ ఫీజ్ కట్టమంటున్నారా? అది కార్ కాదు, మిమ్మల్ని ఉంచే ప్లాన్.
0: ఘంటసాల సుశీల రమాదేవి గానం చేసిన చదువు సంపద అందరిది పాట విన్నారు కదా. తర్వాత పాట లెనిన్ బాబు దర్శకత్వంలో 1973లో విడుదలైన చిత్రం డాక్టర్ బాబు. శోభన్ బాబు, జయలలిత జంటగా నటించిన ఈ చిత్రం నుంచి విరిసే కన్నులలో 1000 భాషలున్నవి పాట వింటారు. ఘంటసాల గానానికి సి నారాయణరెడ్డి సాహిత్యం అందించారు, టి చలపతరావు స్వరాలు అందించారు. మరి పాట విందామా?

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఘంటసాల గానం చేసిన ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని చెప్పే సందేశాత్మక చిత్రం తాత మనవుడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎస్వి రంగారావు, అంజలీదేవి, రాజబాబు, విజయ నిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి రామకృష్ణ బృందం గానం చేసిన ఏమిటో ఈ లోకమంతా పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వి రామకృష్ణ బృందం గానం చేసిన ఏమిటో ఈ లోకం పాట విన్నారు కదా. ఇప్పుడు KV నందనరావు దర్శకత్వంలో చలం జయలలిత, రామకృష్ణ, లక్ష్మి ప్రధాన తారాగణంగా 1973లో విడుదలైన చిత్రం దేవుడమ్మ. ఈ చిత్రం నుంచి పి సుశీల, SP బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నీ మాటంటే నాకు అదే వేదం పాట మీకోసం. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట తెలుగు సాంఘిక మల్టీ స్టారర్ చిత్రాల్లో తలమానికంగా నిలిచిన చిత్రం దేవుడు చేసిన మనుషులు. నవరసాలతో నిండిన ఈ చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించి ఎన్టీ రామారావు కృష్ణ ఎస్వి రంగారావు జయలలిత విజయ నిర్మల జగ్గయ్య కాంతారావు కాంచనా వంటి హేమాహేమీలు నటించారు. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన విన్నారా అలనాటి వేణుగానం పాట వింటారు. రచన ఆరుద్ర సంగీతం రమేష్ నాయుడు.

మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. కొందరు జీవిత కథలు కన్నీరు పెట్టించడంతో పాటు స్ఫూర్తిని కలిగిస్తాయి కదండి. గుర్తుంచుకుని తరతరాలకి చెప్పుకునేంత గొప్పగా ఉంటాయి. మరి అలాంటి కథే ఒకప్పటి మిస్ వరల్డ్ లినోర్ అబార్జిల్ది. నవంబర్ 26, 1998 సీషెల్స్ లోని మాహే ద్వీపంలోని మిస్ వరల్డ్ పోటీ వేదిక ప్రపంచ దేశాల అందాల రాణంతో వెలిగిపోతుంది. ఆ ఏడాది ప్రపంచ సుందరి ఎవరోనని అక్కడున్న వాళ్ళంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. ఒక్కసారిగా మిస్ ఇజ్రాయెల్ అని వినిపించింది. అందరిలో ఆనందం వెల్లువై పొంగింది. ఆ ప్రాంతమంతా చప్పట్లతో మార్మోగిపోయిందండి. వేదికపై ఉన్న ఇజ్రాయెల్ సుందరి లినోర్ అబార్జిల్ మాత్రం కన్నీటి పర్యంతమైంది. పట్టలేని సంతోషం, ఆపలేని దుఃఖం ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అవును, మరి ఆ కన్నీటి వెనుక చెప్పలేని వ్యధ ఉంది. ఆ ఆనందంలో అంతులేని ఆత్మవిశ్వాసం దాగుంది. అందుకే ఆ ఏటి మిస్ వరల్డ్ పోటీ, ఆ కిరీటం గెలుచుకున్న లినోర్ జీవిత కథ చరిత్రలో నిలిచిపోయాండి. సరిగ్గా అందాల పోటీలకు 6 వారాల ముందు అత్యాచారానికి గురైంది లినోర్. 18 ఏళ్ల వయసులో ఆ బాధను గుండెల్లోనే దిగమింగుకుంది. చిరునవ్వుతో లక్ష్యాన్ని సాధించిందండి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. లినోర్ది ఇజ్రాయెల్లోని నెతన్యా పట్టణం, సాధారణ మధ్యతరగతి కుటుంబం. అందాల పోటీ పట్ల చిన్నార లినోర్కి ఆసక్తి లేదు. కానీ గెలిస్తే ఉచితంగా థాయిలాండ్ పర్యటించవచ్చు, కారు బహుకరిస్తారని విందండి. వాటి కోసమే ఎంతో శ్రమించి మిస్ ఇజ్రాయెల్ కిరీటాన్ని దక్కించుకుంది. మోడలింగ్ అవకాశాల కోసం ఇటలీలోని మిలాన్కి వెళ్ళింది. కానీ కొద్ది రోజులకే ఇంటి మీద బెంగతో వెళ్లిపోతానని ఆ మోడలింగ్ సంస్థకు చెప్పింది. వాళ్ళు ఇజ్రాయెల్కి చెందిన యూరి షాల్మో నూర్ అనే ఏజెంట్కు లినోర్ను స్వదేశానికి పంపించే బాధ్యతలు అప్పగించారు. అతను రోమ్ నుంచి విమాన సర్వీసులు ఎక్కువని చెప్పి కారులు తీసుకెళ్తూ లినోర్ మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. చంపడానికి కూడా ప్రయత్నించాడండి. అతని నుంచి ఎలాగోలా తప్పించుకున్న లినోర్ రోమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి స్వదేశానికి తిరిగెళ్లింది. అక్కడి అధికారులకు జరిగిన విషయమంతా చెప్పింది. కానీ ఆ భయానక అనుభవాన్ని మర్చిపోలేకపోయింది. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. జీవితం చీకటిమయంగా కనిపించింది. అయితే కుటుంబం అండగా నిలబడి ధైర్యాన్ని నింపడంతో విషాదాన్ని దిగమింగుకొని మిస్ వరల్డ్ పోటీలో పాల్గొందండి. కిరీటాన్ని కూడా

చేసుకుంది. అక్కడి నుంచి సొంత గడ్డకు తిరిగి వచ్చిన ఆమెకు స్థానికుల నుంచి మంచి అపూర్వ స్వాగతం లభించింది. అయితే అసలైన సవాలు ఆ తర్వాత ఎదురైందండి. మరి అదేంటో తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ

లిసనర్స్, నిందితుడు నూర్ ను అరెస్ట్ చేశాక కేసు దర్యాప్తులో భాగంగా లినోర్ వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చింది. అందుకోసం ఓపెన్ కోర్టు విచారణకు హాజరైంది లినోర్. ఈ బహిరంగ విచారణ అత్యంత అవమానకరం. గుర్చిగుర్చి అడిగే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంటే మరోసారి అత్యాచారానికి గురవ్వడమే. దీనికి భయపడే చాలా మంది తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పరు. అంతేనా, నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదన పటిమతో కేసు వీగిపోయేలా చేస్తారు. ఇవన్నీ తెలిసి కోర్టు బోన్లో నిలబడేందుకు ఎంతో ధైర్యాన్ని కూడదీసుకున్నా అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది లినోర్. కొన్నాళ్లకి న్యాయస్థానం నూర్ను దోషిగా ప్రకటించి 16 సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. అత్యాచార నేరానికి సంబంధించి ఇజ్రాయెల్ న్యాయస్థానం విధించిన సుదీర్ఘ కారాగార శిక్షల్లో ఇదొకటండి. ఈ ఘటన తర్వాత లైంగిక వేధింపులకు సంబంధించిన సాయం కోరుతూ అధికారులకు వచ్చే ఫోన్ కాల్స్ సంఖ్య పెరిగిపోయింది. ఇజ్రాయెల్లో కొత్త చట్టాలు కూడా రూపుదిద్దుకున్నాయి. నిందితుడికి జైలు శిక్ష పడేలా చేయడంతోనే తన పని అయిపోయింది అని అనుకోలేదు లినోర్. సిగ్గుపడకండి, భయపడకండి, మౌనాన్ని వీడండి, నాలాగే పోరాడండి అంటూ అత్యాచార బాధితులకు అండగా నిలబడింది అందాల రాణి. వాళ్ల కోసం ఓ వెబ్సైట్ ను కూడా ప్రారంభించింది. ఆపై న్యాయ విద్యని అభ్యసించి న్యాయవాదిగా మహిళలపై ఆకృత్యాలకు సంబంధించిన కేసుల్ని ఎక్కువగా వాదించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరంపై అవగాహన కల్పించిందండి ఈమె. ఇదంతా చేస్తూనే నటిగాను రాణించింది. తన జీవిత కథ ఆధారంగా రూపొందించిన బ్రేవ్ మిస్ వరల్డ్ డాక్యుమెంటరీలో నటించి ప్రశంసల్ని కూడా అందుకుంది. మొదటి పెళ్లి 2 ఏళ్లకే విఫలమైన, రెండో పెళ్లి చేసుకుని 4 సంతానంతో కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్న లినోర్ జీవితం చిన్న విషయాలకే కుంగిపోయే ఎంతో మందికి స్ఫూర్తిదాయకమే కదండి. మీకేదైనా జరగరాంది జరిగితే అది మీ తప్పు కాదు. అందుకు మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉండాల్సిన పని లేదు. ఆ గాయం తాలూకు బాధ నుంచి బయటపడేందుకు ఉన్న ఏకైక మార్గం దాన్ని బయటపెట్టడమే అని చెప్తారు లినోర్. లిజనర్స్, లినోర్ జీవిత కథ గురించి వినాయక కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజనర్స్. ముఖాన్ని మెరిసేలా చేయగలే యాంటీ ఆక్సిడెంట్స్ సహా మరెన్నో పోషకాలు గోధుమ పిండిలో మెండుగా ఉన్నాయటండి. మరి దీన్ని సౌందర్య సాధనంగా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం. చర్మం మెరుపు తగ్గినప్పుడు 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ తాజా మిల్క్ క్రీమ్, 1/2 కప్ గులాబీ నీరు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుందండి. పిగ్మెంటేషన్ సమస్య కూడా తగ్గుతుంది. 2 టేబుల్ స్పూన్ల చొప్పున గోధుమ పిండి, పెరుగు తీసుకుని 1 టేబుల్ స్పూన్ తేనె, తగినన్ని నీళ్లు కలపాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని రాసి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ముఖం తేమగా కనిపిస్తుందండి. గీతలు, ముడతలు కూడా తగ్గుతాయి. లిజనర్స్ విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజనర్స్. మరి ఇప్పుడు ఈరోజు హరి ఒక సరికొత్త వంటకం గురించి తెలుసుకుందాం. దాని పేరు హరియాలి ఎగ్ మసాలా. మరి దానికి కావాల్సిన పదార్థాలు: క్రీమ్ అరకప్పు, గిలక్కొట్టిన పెరుగు అరకప్పు, నిమ్మరసం 2 చెంచాలు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద 2 చెంచాలు, ఉల్లిపాయ 1, జీడిపప్పు ముద్ద 2 చెంచాలు, పచ్చిమిర్చి 5, కొత్తిమీర తరుగు కప్పు, చాట్ మసాలా చెంచా, కసూరి మేథి చెంచా, ఉప్పు తగినంత, ఉడికించిన గుడ్లు 4, వాటిని 2గా చేసుకోవాలండి. ఇక తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఓ గిన్నెలో పెరుగు, క్రీమ్ తీసుకొని 2 బాగా కలుపుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వెన్న వేయాలండి. అది కరిగాక అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. 5 నిమిషాలయ్యాక కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద వేసి వేయించి పెరుగు, జీడిపప్పు ముద్ద, చాట్ మసాలా, కసూరి మేతి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇది కూరల అయ్యాక ఉడికించిన గుడ్డు ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయాలండి. అంతే వేడివేడి హరియాలి ఎగ్ మసాలా రెడీ అవుతుంది. లిజనర్స్ విన్నారు కదండి, మళ్ళా తిరిగి రేపు ప్రసారం అయ్యే మహిళల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. ఈ రోజు ఆయుష్మాన్ బాబా అనే ప్రోగ్రామ్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. మన ఆరోగ్యమే మన సొంతదనమని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కుక్కలు ఇంట్లో తిరుగుతుంటే వాటి నుంచి కొన్ని పరాన్న జీవులు మనుషుల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి దేహంలో చాలా అవయవాల మీద ప్రభావం చూపిస్తాయండి. ముందుగా చిన్న సిస్టులు ఏర్పడి క్రమంగా అవి పెద్దవవుతూ దేహంలో కొంత స్పేస్ ని ఆక్రమిస్తాయి. ఏ అవయవంలో సిస్ట్ ఏర్పడితే ఆ అవయవం రోగగ్రస్తం అవుతుంది. కొందరిలో లివర్ పెరగడం, జ్వరం రావడం, ఊపిరితిత్తుల్లో ఉంటే దగ్గు రావడం, మెదడులో ఏర్పడితే ఫిట్స్, తలనొప్పి మరియు వాంతులు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు కలుగుతుందండి. కుక్క పరిశుభ్రంగా లేకపోతే దాని నుంచి చాలా పరాన్న జీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం చాలా ఉంటుంది. అందుకని అందరూ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలండి. మరి ఈ కిట్ లో ఏమేమి ఉండాలంటే, ఫస్ట్ ఎయిడ్ మాన్యువల్, ఇందులో ప్రథమ చికిత్స ఎలా చేయాలో వివరంగా రాసి ఉంటుంది, దాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి. స్టెరిలైజ్ చేసిన గాజు రోల్, అతికించడానికి టేప్, చిన్న గాయాలకు వేసే రెడీమేడ్ బ్యాండేజీలు, ఎలాస్టిక్ బ్యాండేజ్, స్ప్లింట్స్, యాంటీసెప్టిక్ వైప్స్, యాంటీబయోటిక్ ఆయింట్మెంట్ లేదా యాంటీబయోటిక్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా ఏదైనా యాంటీసెప్టిక్ సొల్యూషన్, సబ్బు మరియు హైడ్రోకార్టిజోన్ క్రీమ్, బ్రూఫెన్ వంటి నొప్పి నివారణ మాత్రలు తప్పనిసరిగా ఉండాలండి. కత్తెర, సేఫ్టీ పిన్లు, ట్విజర్స్, వారి పారేయడానికి వీలుగా ఉండే పేపర్ టవల్స్ లేదా ఇన్స్టెంట్ కోల్డ్ ప్యాక్స్, కెలమైన్ క్రీమ్, థర్మోమీటర్, గ్లవ్స్, చిన్న పుస్తకంలో ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ నెంబర్లు, ఫ్లాష్ లైట్, దానికి బ్యాటరీలు, ఇవన్నీ ఇంట్లో ఉండాల్సిన ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సినవండి. ప్రయాణాల్లో వీటితో పాటు జలుబు, దగ్గు, జ్వరం, విరోచనాలు, వాంతులు తగ్గించే మందులు కూడా ఉండాలి. అలాగే రక్తపోటు, మధుమేహం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారికి వాటికి రోజు మందులు వాడేవారు ఆ మందులను కూడా తప్పనిసరిగా కలుపుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సాధారణంగా ఆస్తమా వచ్చిన రోగులను పరిశీలిస్తే ఇందులో 75% మంది ఏడేళ్ల వయసులోపు వారే. దీన్ని ఇండ్లలో పెద్దవారు పాల ఉబ్బసంగా వివరణిస్తూ ఉంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో అదే తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. చాలా వరకు ఇది వాస్తవమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తించుకోవాలండి. ఒక రేసులో ఉన్న గుర్రాల్లో ఒకటి ముందుగానే కాస్త వెనకబడిపోయింది అనుకోండి, అది పూర్తిగా పుంజుకుని ముందుకు రావడానికి. అయితే కొందరు పాల ఉబ్బసాన్ని నిర్లక్ష్యం చేసి వయసు పెరుగుతున్న కొద్దీ అదే తగ్గుతుందిలే అని అనుకుంటారు. కానీ ఆ సమయంలో చికిత్స అందించకపోతే ఎదుగుదల సమయంలో ఊపిరితిత్తుల్లో వికాసం సరిగ్గా జరగక కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి పాల ఉబ్బసం అదే తగ్గుతుందనే అపోహ మాత్రం ఎవరూ పడకండి. అది ఏ రకమైన ఉబ్బసమైనా చికిత్స మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి. అదే మనకు మేలు కూడా. ఇక వాతావరణ కాలుష్యం, ఏదైనా పడకపోవడం వంటి అంశాలతో ఇటీవల అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆస్తమా మనకు కనిపిస్తుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నీటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7999

0: FM 90.4.
1: వరిలో ఆకుముడత పురుగును అదుపు చేయడం. ఆసియా ఖండంలో వరి ఒక ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట మీద అనేక రకాల పురుగులు, తెగుళ్లు దాడి చేసి ఆహారం ఆదాయాలను నష్టపరుస్తూ ఉంటాయి. వేర్వేరు పంట దశల్లో దాడి చేసే ఆకుముడత పురుగు చాలా ప్రమాదకరమైన కీటకం. వీటి దాడిని రైతు త్వరగా గుర్తించకపోతే పంటలో చాలా భాగం నాశనం కావచ్చు.
2: ఎదిగే సీజన్ మొదట్లో అయితే పంట తీరుకోగలదు, కానీ పక్వానికొస్తున్న దశలో దాడి జరిగి తగిన చర్యలు తీసుకోకపోతే దాదాపు సగం పంట పాడైపోతుంది.
1: ఎదిగిన ఆకుముడత పురుగు రెక్కల మధ్యలో వంకర గీతలుండే ఒక గోధుమ రంగు చిమ్మట. ఆడ చిమ్మట వరి ఆకు వెన్ను మీద కోలగా ఉండే గుడ్లు పెడుతుంది. ఆకుముడత పురుగు గుడ్లు కంటికి కనిపించినంత చిన్నవి. వాటిని చూడాలంటే మీకు భూతద్దం కావాలి. గుడ్ల నుంచి లార్వా, గొంగలి పురుగులు బయటికి వస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆకు బయటి భాగాన్ని గీరి తినడం మొదలు పెడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకుని మడత పెట్టి లోపల ఉంటూ ఆకుని తినేస్తాయి.
2: గొంగలి పురుగుని చూడడం తేలికే. అవి ఆకుని మడత పెట్టి ఆకుపచ్చని టిష్యూని గీరి తింటాయి. ఆకు మడత విప్పితే లోపల గొంగలి పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు రాత్రిళ్లు చురుగ్గా, పగటిపూట బద్ధకంగా ఉంటాయి. ఇవి మడత పడిన ఆకు లోపలే ఉంటాయి.
3: ఆకు మడత పురుగులకి నీడ కావాలి, కాబట్టి నీడ ఉన్న చోట అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.
1: దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఆకుముడత పురుగుని తాము ఎలా అదుపు చేస్తున్నారో చెప్తున్నారు. అది ఇప్పుడు విందాం.
2: మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కలిసి మా పొలంలో సమస్యలని చెప్పాం. ప్రతిఘటించే 3 రకాల వరి వంగడాలున్నాయని, ఆకుముడత పురుగు వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టాలంటే ఆ వంగడాలని పెంచమని వాళ్ళు మాకు చెప్పారు.
1: ఎండ తగిలేలాగా మొక్కలని 20x20 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. ఎండవేడి ఆకుముడత పురుగుల్ని చంపేస్తుంది. ఆకుముడత పురుగుల్ని తగ్గించాలంటే జైవిక ఎరువులని మాత్రమే వాడడం చాలా ముఖ్యం. నత్రజని ఎరువుల వల్ల పురుగులు పెరుగుతాయి.
2: పంట బాగా పండాలని నత్రజని ఎరువుని ఎక్కువగా వాడేవాళ్ళం, కానీ దానివల్ల ఆకుముడత పురుగులు ఎక్కువైపోయాయి. వాటిని చంపాలని రసాయనిక కీటకనాశులను వాడితే వాటి వల్ల మా పొలంలో మేలు చేసే పురుగులు కూడా చనిపోయాయి. నేను సేంద్రియ వరి సాగుని మొదలు పెట్టాను. ఇప్పుడు కేవలం దిబ్బ ఎరువు, కాంపోస్ట్లనే వాడుతున్నాను. వాటి వల్ల మేలు చేసే పురుగులు క్రమంగా పెరగడం, ఆకుముడత పురుగులు తగ్గడాన్ని చూస్తున్నాను. వరి పంటని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నా ఆదాయాన్ని పెంచుతోంది.
1: లైట్ ట్రాప్లని వాడితే ఎదిగిన చిమ్మటలని ఆకర్షించి అవి గుడ్లు పెట్టకుండా అరికట్టడానికి వీలవుతుంది. 2 ప్లాస్టిక్ గరాటాలతో మీరే ఒక లైట్ ట్రాప్ ని తయారు చేయవచ్చు. ఒక గరాటాని బల్బు మీద బోర్లించి కింద మరో గరాటాని అమర్చి చిమ్మటలని పట్టుకోవచ్చు. గరాటాల వెడల్పాటి పైభాగంలో కొన్ని బెజ్జాలు పొడిచి వాటిని ఒకదానికొకటి వైరుతో కట్టాలి. లైటు వెలుగుకి చిమ్మటలు ఆకర్షితమయ్యేలా 2 గరాటాలకి మధ్య కనీసం 2 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఎక్కువ వెలుగు కోసం 100 వాట్ బల్బుని వాడాలి. కింది గరాటాకి 2.5 సెంటీమీటర్ల వ్యాసమున్న పైపుని తగిలించాలి. చిమ్మటలు దాని గుండా కిందనున్న తొట్టిలోనికి పడిపోతాయి. లైట్ వెలుతురు చిమ్మటలని ఆకర్షిస్తుంది. వాటి పల్చటి రెక్కలు వేడెక్కిన బల్బుని తాకగానే కాలిపోగా చిమ్మటలు నీళ్ల తొట్టెలో పడి మునిగిపోతాయి. చిమ్మటలని ఇంకా తొందరగా చంపాలంటే నీళ్లలో కొద్దిగా కెరసిన్ ఆయిల్ గాని డిటర్జెంట్ సబ్బు గాని కలపవచ్చు. లైట్ ట్రాప్ వరి మొక్కల పొడవు కన్నా పైకి ఉండేలా 1.5 మీటర్ ఎత్తులో ఒక స్తంభానికి కట్టాలి.

0: నాట్లు వేసిన వెంటనే లైట్ ట్రాప్లని కడితే చిమ్మటలు కనిపించిన వెంటనే వాటిని చంపేయవచ్చు. అర హెక్టార్కి ఒక లైట్ ట్రాప్ చొప్పున అమర్చాలి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దాన్ని వాడాలి. 9 గంటల తర్వాతి నుంచి మేలు చేసే పురుగుల రాక మొదలవుతుంది, కాబట్టి అవి చనిపోకుండా లైట్ని ఆర్పేయాలి. కరెంట్ లేకపోతే కిరసన్ ఆయిల్ లాంతర్ని వాడవచ్చు. ఆకుముడత పురుగులను చంపడానికి లైట్ ట్రాప్లతో పాటు మేలు చేసే కీటకాలను కూడా వాడుకోవచ్చు. పరాన్న బక్కులైన చిన్న చిన్న కందిరీగలు ఆకుముడత పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. ఈ కందిరీగల్ని పారాసైటాయిడ్లు అంటారు. కందిరీగలు పెరుగుతూ ఆకుముడత పురుగులు గుడ్లని చంపి తినేస్తాయి. వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి గాని, దగ్గర్లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి గాని ప్రత్యేకమైన పారాసైటాయిడ్ కార్డులని కొనవచ్చు. ఎదిగిన చిమ్మటలు పొలంలో మొట్టమొదటిసారి కనబడగానే అవి గుడ్లు పెట్టడం మొదలైందని అర్థం చేసుకోవాలి. వెంటనే వరి పొలంలో కర్రలని పాతి వాటికి పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. అర హెక్టార్కి 5 పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. కార్డుల మీద ఉండే గుడ్లలోంచి చిన్న చిన్న కందిరీగలు బయటకొచ్చిన వెంటనే ఆకుముడత పురుగులు గుడ్ల మీద దాడి మొదలు పెడతాయి. 20 రోజుల తర్వాత కార్డులని మార్చాలి. మరో 20 రోజుల తర్వాత మళ్ళీ మార్చాలి. అలా ఆకుముడత పురుగులు ఎదిగిన చిమ్మటలు పూర్తిగా నశించేంత వరకు మార్చాలి. కానీ ఆకుముడత పురుగుల్ని అదుపు చేయడానికి అతి తేలికైన మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి.
1: మా ఊరి పొలంలో చాలా పురుగుల్ని చూశాను. అప్పుడు పిట్టలు వాలడానికి వీలుగా టీ షేప్ లో ఉన్న కర్రని పొలంలో అక్కడక్కడా పాతాను. హాని చేసే పురుగుల్ని పిట్టలు తినేసి వాటిని అదుపు చేశాయి. ఆకుముడత గొంగలి పురుగులని పిట్టలు చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మా పంట చక్కగా ఉంది.
0: మడత పడిన ఆకుని తెరచి దాక్కుని ఉన్న గొంగలి పురుగును చేత్తో నలిపిగాని తుమ్మమ్ములుతో గుచ్చిగాని చంపేయవచ్చు. కోతల తర్వాత వరి దంట్లలోనూ కలుపు మొక్కల్లోనూ ఆకుముడత పురుగు బతుకుతుంది. దంట్లని కాల్చినంత మాత్రాన దాగున్న లార్వాలు చనిపోవు, కానీ ఆకుముడత పురుగులు లార్వాని తిని బతికే మంచి కీటకాలన్నీ చనిపోతాయి. కాబట్టి దంట్లని గడ్డిని ఎప్పుడూ కాల్చకూడదు. వరిగడ్డిని పశువుల పాకల్లో పరవడానికి దానాగాను ఇంకేదైనా రకంగానూ వాడుకోవచ్చు. తర్వాతి పంటని మొదలు పెట్టే ముందు పొలంలో వరి మొక్కలు లేనప్పుడు చిమ్మటలు గట్లమీది కలుపు గడ్డి మీదే గుడ్లు పెడతాయి, కాబట్టి ఆ గడ్డిని కత్తిరించి తొలగించాలి. తర్వాతి వరి పంటకి నాట్లు వేసే ముందు పశువులని కలుపు మొక్కలు మేయనివ్వాలి. పంట ఎదుగుతున్నప్పుడు కలుపు గడ్డిని తొలగించాలి. మనం నేర్చుకున్నవి మరోసారి చూద్దాం. ఆకుముడత పురుగు వరి పంటకి పట్టే పెద్ద తెగులు. ప్రతిఘటించే ఎదుర్కొనే వంగడాలు వేయాలి. వెలుగు పడేలా నాట్లని తగినంత ఎడంగా నాటాలి. జైవిక ఎరువులనే వాడాలి. నాట్లు వేసిన తర్వాత లైట్ ట్రాప్ల్ని అమర్చి ఎదిగిన చిమ్మటలను అరికట్టాలి. ఎదిగిన ఆకుముడత చిమ్మట మీ పొలంలో కనిపించిన వెంటనే పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. మీ పొలంలో పిట్టలు వాలడానికి కర్రలు పాతి పిట్టలని ఆకర్షించాలి. దాగున్న గొంగలి పురుగులని చేత్తోనూ చంపేయవచ్చు. పొలంలోనూ చుట్టుపక్కల ఎదిగే కలుపు గడ్డిని అదుపు చేయాలి. ఈ రకరకాల పద్ధతులని పాటిస్తే మరింత వరి దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు.
2: పారాసిటాయిడ్ కందిరీగలని వదలటం, తుమ్ముళ్ళు లైట్ ట్రాప్లు, పిట్టలు వాలే కర్రలని పాతడం వంటి తేలికైన చర్యలు తీసుకుంటాం. ఆకుముడత పురుగుని అరికట్టడానికి ఇవి చాలా చౌకైన తేలికైన పద్ధతులు. మాకు చక్కటి దిగుబడి వచ్చింది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి. సైబర్ సేఫ్ గా ఉండండి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాట్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
4: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
4: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
4: ఫోన్ 7996079666.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్ కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన

క్యాష్ బ్యాక్ కలదు, 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదిరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికైతే నేను మీ ఆర్జే భవ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలన్నా మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, అలా కాల్ చేస్తుండండి, నేను ఈలోపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 20.4.
1: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627769623725.
3: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
3: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD, హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: వెల్కమ్ బ్యాక్ టు మాస్త్ టైం పాస్. సో మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
5: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: గురుశంకర్, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: గురుశంకర్ గారు ఎలా ఉన్నారు?
5: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి రేపైతే ఒక స్పెషల్ డే, మరి దాని గురించి ఏమైనా ఐడియా ఉందా
5: మేడం? ఎప్పుడు మేడం?
0: రేపండి.
5: అన్న చెల్లెళ్ళ అనుబంధం, రాగి పండగ శుభాకాంక్షలు అడ్వాన్స్.
0: మీకు కూడా అండి. మరి మీకు అక్కలు చెల్లెళ్ళు అలా ఉన్నారా?
5: నలుగురు ఉన్నారు మేడం అక్కగారు.
0: ఓ, మరి రాఖీ కట్టుతారా వాళ్ళు?
5: తప్పకుండా కడతారు మేడం, రేపు వస్తారు.
0: అవునా? మరి వాళ్ళకి చెప్పండి.
5: మంచిగా ఒక చీర ఇప్పిస్తాను మేడం, మంచిగా 1000 రూపాయల చీర.
0: ఓకే, నలుగురికా?
5: నలుగురికి 4 చీరలు ఇచ్చేసిందే కదా మేడం, తప్పకుండా కట్టినాక ఇచ్చేసిందే కదా, ఉద్దేశం పంపిస్తే బాగుండదు కదా.
0: అవునండి, అవును.
5: అందుకోసం కాబట్టి నేనే చెప్పాలనుకున్నాను, మీరే చెప్పారు.
0: మరి చెప్పండి.
5: ఈరోజు అదే ఇది సాంగ్ మేడం, గోరెంట్లాగ మూవీ నుంచి. అన్నా చెల్లెల అనుబంధం, జన్మ జన్మల సంబంధం, వ్యాధిలమ్మకిది జన్మదినం. ఈ సాంగ్ వినిపించండి మేడం, బాగుంటుంది. హలో,
0: హలో అండి.
5: గోరెంట్లాగ మూవీ.
0: ఓకే అండి. మరి
5: సాంగ్ బాగుంటుంది మేడం?
0: అవునండి, చాలా బాగుంటుంది.
5: ఓకే మేడం. నీకు అన్నగారు లేరా మేడం?
0: నాకు తమ్ముడు ఉన్నారండి.
5: మీరు గురించి కట్టాల్సిందే కదా మేడం?
0: అవునండి, కానీ హాస్టల్లో ఉంటాం కదా.
5: అవునవును.
0: మరి మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు కాస్త గుర్తు తెచ్చుకుందామా?
5: చిన్నప్పుడు
0: అంటే దేనిలో మీరు, ఏ విషయంలో మీరు బాగా కొట్టుకునేవాళ్ళు?
5: ఏది మేడం?
0: ఏ విషయంలో మీరు బాగా కొట్టుకునేవారు?
5: ఏ విషయంలో అంటే మామూలుగా పనికి పలకపోతే కొడతారు మేడం మా అక్క వాళ్ళు. అంటే నేను చిన్నపిల్లని కాబట్టి చిన్నదానికి చేయి తీసుకుంటా ఉంటారు. నేను తిట్టేవాడిని మేడం మా అక్క వాళ్ళని. అంటే తెలియని మొరకానా, అంటే మనకు తెలియదు కదా చిన్న వయసు కాబట్టి తిట్టేవాళ్ళము. కానీ బాగా చూసుకునే వాళ్ళు మేడం, భుజం మీద కూర్చోబెట్టుకుని నేను బడికి తీసుకువెళ్ళేవాళ్ళు మేడం మా అక్క వాళ్ళు అప్పుడు కాలంలో. చాలా బాగా చూస్తున్నారు మేడం మా అక్కారైనా సరే ఎవరైనా సరే, బాగా చూసుకోవాలి మేడం. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బాగా.

0: హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకుని చూసుకోవాలి మేడం. ఎవరైనా సరే, నువ్వు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా సరే, ఆనందంగా వైభోగంగా ఉండాలి. మనం ఏమి ఇక్కడే శిలలు కట్టుకొని నిలబడి ఉండేది కాదు, కానీ మనం మంచి మాట మంచి పిలుపు సంపాదించుకోవాలి మేడం. సంపాదించుకోవాలంటే ఏం సంవత్సరాలు పడుతుంది?
1: అవునండి,
0: చెడ్డ సంపాదించుకోవాలంటే ఒక సెకండ్ చాలు మేడం.
1: నిజమేయండి,
0: అందుకోసం కాబట్టి మంచి పేరు సంపాదించుకోవాలి. మీరు కూడా మంచి సింగర్ కావాలని నేను గురించి మంచిగా పూర్తిగా కోరుకుంటున్నాను. బాగా మంచిగా చదువుకొని మీరు ఆనందించండి, మంచి జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను, దేవుని వేడుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి దయ.
1: ఖచ్చితంగా అండి, చాలా థ్యాంక్స్ అండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, మరి మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి సుమన్. నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?

0: నరేంద్ర రెడ్డి గారు.
1: బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: లేదు చెప్పండి మేడం.
0: మరి రేపైతే రక్షాబంధన్ కదండి.
1: అవునవును.
0: మరి మీ ఇంట్లో ఉన్నారా అక్కలు చెల్లెళ్ళు మీకు?
1: మేడం మాకు ఒక అక్క ఒక చెల్లెలు ఉన్నారు మేడం. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయాయి. మేమైతే రక్షాబంధన్ నాడు కలుస్తూ ఉంటాం మేడం. ఎట్లా అంటే ఒక ఆమెని ఊర్లో నీచుండం మేడం, మళ్ళీ ఇంకొక ఆమెని కొంచెం దూరంలో ఇచ్చినాం మేడం.
0: మరి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారా రేపు?
1: తప్పదు కదా మేడం, అన్నా చెల్లెల అనుబంధం అనేది దేవుడు ఇచ్చిన వరం మేడం. ఎట్లా అంటే అది అన్న కానీ చెల్లి కానీ లేదు మేడం, అది ఆ రుణం తీర్చుకోలేండి మేడం.
0: అవునండి.
1: మనం తప్పనిసరిగా వాళ్ళని గౌరవించాలి మేడం, పెద్ద ఆమెని గౌరవించాలి, చిన్న చిన్న ఆమెని గౌరవించాలి మేడం.
0: అవునండి, ఖచ్చితంగా.
1: ఇద్దరు ఇద్దరిని ఒకరికొకరు తేడాకు చూడకుండా అందరు కలిసిమెలిసి ఉండాలి మేడం.
0: చాలా చక్కగా చెప్పారండి.
1: అవును మేడం, నేనైతే తప్పనిసరిగా వాళ్ళ ఇద్దరిని మంచిగానే చూస్తాను మేడం.
0: మరి చిన్నప్పుడు ఏ విషయంలోనైనా గొడవ పడేవాళ్ళా?
1: అంటే చిలిపి తగాలని మామూలే కదా మేడం.
0: ఏంటండి
1: అవి చిలిపి తగాదాలని మామూలుగా మేడం? ఏదన్నా ఒక వస్తువు కావాలనుకుంటే వాళ్ళు నన్ను తిట్టేదో లేదంటే అది చేయదో ఏదో చేస్తారు మేడం. కానీ వాళ్ళిద్దరు కొంచెం మెత్తనే మేడం, నాకు కొంచెం నాతో కొంచెం దడుచుకుంటారు మేడం. అవును మేడం. కాబట్టి అంటే కొంచెం పట్ల సరదాగా మేడం, అంతేగాని అదే పనిగా కావాల్సుకునే కొట్లాడుకోం కదా మేడం.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? ఈరోజు ఆడపడుచు ఎన్టీ రామారావు మేడం.
0: ఆ మూవీ నుండి?
1: ఆ మూవీ నుంచి అన్నా నీ అనురాగం అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చంద్రారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ గారికి, పోలయ్య గారికి, బండారు తిమ్మర్తుడు గుప్తా గారికి, గురుశంకర్ గారికి, అందరికీ నా తరపున హాయ్ మేడం.
0: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి సుమన. నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్కారం మేడం. శుభ సాయంత్రం మేడం.
0: నమస్కారం అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం లక్ష్మయ్య. మేడం లక్ష్మయ్య, నాగర్కర్ణం జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి మేడం మాట్లాడేది లక్ష్మయ్యను.
0: ఎలా ఉన్నారు లక్ష్మయ్య గారు?
1: బాగున్నా మేడం, అందరూ మంచిగా మేడం, మీరు కూడా మంచిగా కోరుకుంటున్నారు
0: మేడం. చాలా థ్యాంక్స్ అండి. మరి రేపు రక్షాబంధన్ కదండి?
1: అవును మేడం, రక్షాబంధన్ రేపు రాఖీపౌర్ణమి కానీ.
0: అవును,
1: నాకైతే అక్క చెల్లెళ్ళు లేదు మేడం, మా ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరే ఉన్నాము.
0: మరి పిన్ని వాళ్ళ పిల్లలు అలా ఏమన్నా కడతారా?
1: లేదు మేడం, నాకు ఇవ్వలేరు. మరి లేదా కూడా ఇప్పుడు నా కొడుకులు, ఇద్దరు కొడుకులు, నా బిడ్డ ఉంది మేడం.
0: ఓకే ఓకే.
1: నాకు నాకు చెల్లెళ్ళు అక్క లేకుండా నా బిడ్డ ఉంది మేడం, నా కూతురు.
0: ఓకే.
1: మా బిడ్డకు అన్నయ్య తమ్ముడు ఇద్దరు. అవును మేడం. వాళ్ళకు
0: మరి ఆ పిల్లలు ఏ విషయం మీద ఎక్కువ గొడవ పడుతుంటారు?
1: ఏం గొడవపడ మేడం, గొడవపడి
0: చదువుకున్నారు చిన్న చిన్న గొడవలు.
1: చిన్న చిన్న కూడా కొట్లాడుతుంది మేడం, చిన్నప్పుడు మా చిన్న కొడుకు మా బిడ్డ కొట్లాడుతుంది.
0: దేని మీద బాగా కొట్లాడతారు?
1: అవుతుంది మేడం, ఇంకా దానికి దీనికి అంటుకుంటారు ఇంకా.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? నాకు నాకు జీవన రాగం మేడం, జీవన రాగం.
0: జీవన రాగం మూవీ నుండి.
1: ఒక కొమ్మకు పూసిన పువ్వులు అనురాగం అన్నదేలే చెల్లెమ్మ పడం మేడం.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: హాయ్ మేడం, చాలా రోజులు మేడం, వారం ఆయా మేడం ఫోన్ చేయక ఈ రోజు
0: చేస్తున్నా.
1: మా మిత్రుడు మేడం, ముఖ్యంగా మా మిత్రుడు కర్రలో ఉంటాడు మేడం, బ్రహ్మయ్య గారు. ఆయనకు ముఖ్యంగా హాయ్, మన సాతాపూర్ నాయశెట్టి గారికి హాయ్, ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాడు మేడం, పుల్పాటి వెంకటేష్ గారు, బాలాజీ గారికి మేడం.
0: ఓకే అండి,
1: మంచిది మేడం.
0: మీ స్నేహితులందరికీ డెడికేట్ చేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం. మాది నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి రేపు రక్షాబంధన్ కదా?
1: అవును మేడం.
0: మరి మీ ఇంట్లో ఉన్నారా అక్కలు చెల్లెళ్ళు మీకు?
1: ఊర్లేరు మేడం, మేము నలుగురు మగ పిల్లకాయలే.
0: హలో.
1: ఎవరు లేరు మేడం, మేము నలుగురు మగవాళ్ళమే.
0: ఓహో, మరి పిన్ని పిల్లలు, పెద్దమ్మ పిల్లలు అలా ఉంటారు?
1: వాళ్ళు దూరం, మనకు అంత టచ్ లో లేరు.
0: అవునా.
1: ఇంకా మా అమ్మాయి ఉంది, పెళ్లి అయ్యింది. ఆ అమ్మాయి మా కొడుకు, అబ్బాయి అమ్మాయి నాకు.
0: ఓకే.
1: అబ్బాయి జాబ్ కోసం ట్రై చేస్తున్నా, అమ్మాయి పెళ్లి అయిపోయింది, జాబ్ చేస్తుంది. అదే ఆడికి అదే లా, అదే ఎప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాం. లాకి అది కట్టేదాన్ని బెంగళూరులో ఉండడం, అదే మాట్లాడుతున్నాం. సరేలమ్మ ఏం చేస్తుందే, అది మాట్లాడుతున్నాడు.
0: చాలా ఇష్టం కదండి రాఖీ అంటే పిల్లలకి.
1: ఇబ్బంది ఇష్టం కదండి. మా అమ్మాయి అదే ఆలోచిస్తా తెచ్చిపెట్టుంది, ఫోటో కూడా పెట్టింది నాకు. బాగున్నాను రాఖీ ముచ్చటగా.
0: ఆన్లైన్ లో పెడితే ఇంకా అంతే కదండి.
1: పెట్టే పెరుగుతుంది. మామూలుగా మనిషి ఉండి కట్టితే అంత
0: అది ఇది ఒకటి కాదు.
1: దాని వల్ల అదే ఇప్పుడు దాకా బాగుతా ఉంటే సరేలమ్మా ఏం చేస్తుందే. అది మేడం.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: శుభాకాంక్షలు సినిమా పేరు మేడం.
0: ఆ మూవీ నుండి
1: అద్దంకి చీరలో ముద్దుగుమ్మ దక్కమ్మని సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: మా మిత్రుడు ఉన్నాడు,
0: చెప్పండి.
1: బండార్ తిమూర్తులు గుప్తా గారు.

0: ఎంగటరెడ్డి గారు, పాలెంపోలయ్య గారు, ఎఫ్ఎం సర్దార్ భాయ్ గారు, బుచ్చి తప్పల మస్తాన్ భాయ్ గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, మా భావతి సోమనాథ్ జనార్దన్ గారికి మేడం.
1: ఓకే అండి, మరి మీ మిత్రులకి అందరికి హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: అద్దంకి చీర కట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మ.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలైన మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
1: పోలయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
1: నేను కూడా చాలా బాగున్నానండి. మరి రేపైతే రక్షాబంధన్ కదా?
2: అవును మేడం.
1: మరి జరుపుకుంటున్నారా మీరు?
2: లక్షణంగా మేడం, మాకు ముగ్గురు అక్కలు ఉన్నారు.
1: ఓహో.
2: వాళ్ళు ప్రస్తుతానికి ఈ ఊర్లోనే ఒక ఉంది.

0: కౌంటర్ అయితే వచ్చింది ఈ మధ్యనే, ఒక వారం కిందట. మిగతా గుండ్రలో ఉంది. రేపు ఒక ఇంట్లో కార్యక్రమం ఉంది, కనీసం దాదాపు 10 మంది ఉంటారు. అకాజియల్ వెళ్ళొచ్చు కట్టేటోళ్ళు.
1: అవునా?
0: అవును మేడం.
1: మరి వాళ్ళందరికి గిఫ్ట్స్ ఇస్తున్నారా?
0: అవును మేడం, ఇవ్వాలి కదా మేడం ఏదో ఒకటి. అలా ఈరోజు ముందుగా మన శ్రోతలందరూ వింటున్న, మన రేడియో విష్ణు వింటున్న శ్రోతలందరికీ ముందుగా రాఖీ పండుగ పౌర్ణమి పండుగ పర్వదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా మేడం.
1: చాలా థ్యాంక్స్ అండి.
0: అక్క జిల్లాలో ఉన్న అన్నదమ్ములు ఉన్న వాళ్ళంతా ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. వాళ్ళ అక్కలు కానీ చెల్లెలు కానీ వచ్చి రాఖీ కడితే వాళ్ళ ఏదో వాళ్ళకు దొచ్చింది, వాళ్ళకు ఉన్నది పెడతారు. వాళ్ళకు చీరలు కావచ్చు, బంగారు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ సంతోషమే పాటించి పంపిస్తారు. కాబట్టి రేపు రక్షాబంధన్ అనేది చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఏ కులం కాదు, మతం కాదు, ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటారు మేడం. రేపు మాత్రం కనీసం నాకు 6-7 రాఖీలు రావచ్చు. మా అక్క జిల్లాలందరికి వడి బియ్యం పోస్తున్నారు, ఆ సందర్భంగా మాకు వాళ్ళంతా కడతారు మేడం.
1: ఓకే ఓకే. మరి చిన్నప్పుడు మీరు గొడవ పడేవాళ్ళా ఏ విషయం మీదైనా బాగా చిలిపిగాల?
0: చిన్న చిన్న పెద్దవాళ్ళతో ఏం లేదు, చిన్న అక్కతో మాత్రం మాకు ఇప్పుడు పోటీ మేడం, గొడవలు పడేవాళ్ళం.
1: ఏ విషయంలో?
0: ప్రతి విషయంలో మేడం. ఇది మామూలుగా ఎవరన్నా డబ్బులు ఇస్తే పంచుకునే దాంట్లో కానీ, పనులు చేసే దాంట్లో కానీ, ముందు తినే దాంట్లో కానీ, ప్రతి ఒక్కరు మా చిన్న అక్కతో నాకు ఎక్కువ గొడవ ఉండేది. ఆ విధంగా కొద్దిగా ముక్కోపి, ఆ విధంగా ఎక్కువ శాతం చిన్న అక్కతో గొడవలు పడుతుండే
1: వాళ్ళం.
0: ఇప్పుడు లేదులే మేడం,
1: చిన్నప్పుడు. సో మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు
0: మేడం? శోభన బాబు గారు నటించిన జీవన రాగం మూవీ నుంచి.
1: ఆ మూవీ నుండి.
0: ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే చెల్లెమ్మ, నీ ఊపిరే నాకు ప్రాణం అన్నయ్యా అని పాడినిపించండి మేడం.
1: ఈరోజు అయితే ఈ సాంగ్ ఆల్రెడీ ప్లే అయిపోయిందండి, వినలేదు?
0: చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ మేడం.
1: అవునా? మరి ఇంకో సాంగ్ ఏదైనా అడుగుతారా?
0: గోరింటాకి వేసారా మేడం?
1: అది కూడా వేసేసారండి. ఈ రోజు అందరూ రాఖీ సాంగ్స్ అడిగేస్తున్నారుగా
0: మేడం. అన్నా జిల్లాలది ఏదైనా ఇది అడిగారా? రక్త సంబంధం అడిగారా మేడం?
1: లేదండి.
0: ఆ రక్త సంబంధం నుంచి
1: ఆ మూవీ
0: అందరుని మించి కందమలికించు ముద్దు పాపాయివే, నేను కన్న వారింట కష్టముల నేడు కరగిపోయేనులే. ఈ పాట కూడా మంచి సాంగ్, అన్నదమ్ము అన్న జిల్లాలో సాంగ్ మేడం.
1: అవునండి.
0: ఈ పాట వినిపించండి మేడం. ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు పోటా పోటీగా నటించారు సినిమాలో అన్న జిల్లాలుగా.
1: ఓకే అండి.
0: ఆ పాట వినిపించండి మేడం. ఈ పాట మన విష్ణు ఎఫ్ఎం వింటున్న సోదర సోదరి వాళ్ళందరికీ, మీకు ఆర్జేలందరికీ, విజయ మేడం గారికి, ప్రసాద్ సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ఈ పాట వినిపించండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాయ్ మేడం.
1: థ్యాంక్ యూ అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఏలూరు నుంచి నాగేశ్వరరావు నా పేరు.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను, మీరు బాగున్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: హ్యాపీ రక్షాబంధం అండి, అడ్వాన్స్.
0: థ్యాంక్స్ అండి.
1: చెప్పండి,
0: మరి మీ ఇంట్లో కూడా మీకు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారా?
1: ఇద్దరు ఉన్నారండి.
0: అవునా, మరి రేపు రాఖీ కడుతున్నారా వాళ్ళు?
1: కడతారండి.
0: మరి వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు మీరు?
1: మా నుంచి ఏం ఆశించరండి వాళ్ళు. ఎప్పుడు కూడా నేను అనుకుంటాను ఏమన్నా ఆశిస్తారేమో, ఏం ఆశించరు. నేను బాగుండాలని కోరుకుంటారండి.
0: ఓకే, మరి మీరేమన్నా ఇస్తారా వాళ్ళకి?
1: అంటే ఇచ్చినా తక్కువేనండి వాళ్ళకి.
0: నిజమే అండి.
1: వాళ్ళు ఎంతసేపు కూడా నన్ను పై ఎత్తుని చూడాలనుకుంటారండి, అంటే ఇంప్రూవ్ చూడాలి మా అన్నయ్యనే అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి.

0: మరి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా పంచుకుంటారా? అంటే మీరు ఏమన్నా చిన్న చిన్న గొడవ పడినవి అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా?
1: బాగా గొడవలు పడేవాడు అండి. ఏ విషయమైనా సరే ఒక అయ్యి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి నాకు హెచ్చింపు కావాలి నాకు తక్కువ తక్కువ ఇచ్చావా ఇలాంటి గొడవలు ఉండే కదా చిన్నతనంలో. ప్రతి దానికి హెచ్చింపు కావాలనుకుంటారు చిన్నపిల్లలు, పెద్దోళ్ళు పెద్దోళ్ళతో ఇది అవుతారు అలాంటి గొడవలు కావాలి. కానీ ఇప్పుడు మాత్రం ప్రేమలను రాగాలు ఎక్కువ అండి.
0: అవునండి,
1: అది
0: చిన్నప్పుడు చాలా బాగా గొడవ పడుకునే వాళ్ళం ఆడుకునే వాళ్ళం అన్ని చాలా బాగుంటాయి కదండి.
1: చాలా బాగుంటాయి అండి. ఎవరి కాళ్ళు నేనంటే నేనండి. చిన్నపిల్లలు ఎక్కువ పెడతాండి పెద్దోళ్ళు మీద. అన్నదమ్ములు ఉందనుకోండి తమ్ముళ్ళు పెట్టి పెడతారు ఎక్కువ. అన్నలు పెట్టరు కానీ అన్నయ్యల కొద్దిగా అనుభవం ఉంటుంది కాబట్టి చిన్నోళ్ళకే ఇచ్చేయాలని చూస్తారు కదా ఎప్పుడు కూడా.
0: అవునండి అవును,
1: చిన్నోళ్ళ దగ్గర ఇచ్చేదానికి చిన్న పెద్దవాళ్ళది ఎప్పుడు కూడా అభిప్రాయాలు ఉంటాయండి. చిన్నవాళ్ళ మనం ఇంకా కాకి పెట్టాలి ఇంకా బాగా పెట్టాలి బాగా దాని వరకు ఏ లోటు రాకూడదని చూస్తారు పెద్దవాళ్ళు. అంటే పెద్దవాళ్ళు అంటే ఆ వయసులో పిల్లల్లో పెద్దవాళ్ళు అది అలా అయినట్టే ఉంటదండి.
0: అవునండి నిజంగా
1: అదండి. చిన్నప్పుడు మాత్రం ఎక్కువ చిన్నవాళ్ళు చిన్నవాళ్ళదే పై చేయండి.
0: అవునండి అదైతే నిజమే
1: అదండి.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: నేను ఈరోజు అండి చిరంజీవి మూవీలో పాట వేయండి. పాట టైం చాలేదు. చిరంజీవి మూవీలో రాజ్యాల వెలుగన్న సాంగ్ వేయండి.
0: ఏ మూవీ అండి?
1: చిరంజీవి అండి. చిరంజీవి మూవీ.
0: చిరంజీవి మూవీలోనా?
1: మూవీలో రాజ్యాల వెలుగు, రాజ్యాల వెలుగు అన్న సాంగ్ అండి.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే ఉమామహేశ్వరి గారికి, అలాగే పుల్లారావు గారికి స్పెషల్ స్పెషల్ గా మీకు.
0: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో, నమస్తే అమ్మా. భవ్య చిట్టు తల్లి, శుభ సాయంత్రం.
3: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను బండ త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను రా చిట్టు తల్లి. భవ్య గారు,
3: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నామ్మా, మీరు చేస్తాం లైవ్ వింటున్నాం, మానసికంగా ఆనందంగా ఉన్నాడా చిట్టు తల్లి.
3: చాలా థ్యాంక్స్ అండి. మరి రేపు రక్షాబంధన్ కదా, మరి మీకు చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఉన్నారా?
4: ఒక అత్తయ్య, ఒక చెల్ల అయినండి. నాకు నేను మధ్య మధ్య రెండో సంతానం నేను.
3: ఓకే.
4: నాకు చిక్కయ్య గారు, చెల్లయ్య ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళు దాటివారండి.
3: చాలా చక్కగా చెప్పారండి.
4: అదే అండి, అందులోనూ కూడా ఎలాగా అక్క తోబుట్టుల అనుబంధాన్ని, అక్క తమ్ముడు అనుబంధాన్ని, అమ్మా చెల్లెల అనుబంధాన్ని ఎన్ని సార్లు చెప్పుకున్నా తక్కువ కాదు కాబట్టి అకేషన్ రేపైనా ఈవేళ మీరు ఆ టాపిక్ ఇవ్వడం మీకు ధన్యవాదాలు, అభినందనలు తెలియపరచుకోవాలమ్మా. భవ్య చిట్టు తల్లి,
3: చాలా కృతజ్ఞతలండి.
4: ఎందుకంటేనమ్మా, ఏ బంధాన్నైనా దేవుడు వేస్తాడేమో గానీ ఈ రక్త సంబంధం అనేది ఏ బంధమైనా మనిషి ఏర్పరచుకుంటాడేమో గానీ ఈ రక్త బంధం, రక్త సంబంధం అనేది మాత్రం దేవుడు మన పుట్టుకతోనే ఇస్తాడండి.
3: అవునండి.
4: అందువల్ల ఒక కొమ్మకు పుట్టిన పువ్వులు అన్నట్టుగానే మనం ఒక తల్లికి పుట్టిన పువ్వులు లాంటి వాళ్ళు అండి మనం అందరం కూడా.
3: అవునవును.
4: అందువల్ల ఈ రక్త సంబంధం, ఈ రక్త బంధం అనేది చాలా గొప్పదండి. ఈ తారీ గారు ఇందుకు సంబంధించిన పాట అడుగుతాను, ముందు రెండు విషయాలు చెప్పాలి చెప్తాను.
3: చెప్పండి అండి.
4: ఈ యొక్క రాఖీ రక్షాబంధం, రాఖీ పండుగ అనేది ఇప్పటిది కాదు తల్లి, భవ్యగా ద్వాపర యుగంలోనే ఒక యుద్ధంలో చేతికి గాలి

0: పరమాత్మకి ఎవరంటే ద్రౌపది మాత, ద్రౌపది పాండవ పాండవ పటమంచి ద్రౌపది ఆ అన్నయ్య గాయమైంది రక్తం వస్తుందని చెప్పేసి తన తీరకొని చెప్పి ఆ వేరుగు చుట్టిందంట అండి ఆవిడ. కృష్ణ భగవాను వేరుగు చుడితే తను అన్నాడంట, అమ్మా ఈ వ్యాడికి నాకు ఒకరు కాదురా తల్లి సుభద్ర, ఒకరితే కాదురా నువ్వు కూడా నా తల్లి సుభద్రతో సమానం, నువ్వు నాకు నా తల్లివి, నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను, ఈ అన్నయ్య ఉన్నాడని చెప్పుకో, నువ్వు మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పేసి అభయం ఇచ్చారంట శ్రీకృష్ణ పరమాత్మ. అప్పటి నుంచి కూడా అమ్మ తల్లి అన్న తల్లి మధ్య ఎంత చక్కటి చక్కటి అనుబంధం కొనసాగుతూ వచ్చిందిరా చిట్టుతల్లి భవ్య గారు.
1: అవునండి.
0: మరొక విషయం
1: చెప్పండి.
0: మా
1: చెప్పండి చెప్పండి.
0: మరొక విషయం ఏంటంటే 1996 ప్రారంభమైనటువంటి ఈనాడు టెలివిజన్ ఈటీవీ ప్రసారాలు ఈవేళ ప్రసారం చేయడం మొదలు పెట్టారు ఆగస్ట్ 27 31వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి వారికి.
1: ఓకే అండి.
0: ఈటీవీ ప్రసారాలకు 30 అండి, 31 అడిగిందండి ఈటీవీ. అందుకు ఈటీవీ తెలుసు కదా మీకు
1: తెలుసు.
0: అదే తల్లి. అదే విధంగా ఈవేళ మా ఆకాశవాణి రేడియో మిత్రులైనటువంటి నా ఎవరంటే భోగ మార్కండేయ గారు, అనిత గారు, వాళ్ళ పెళ్లి రోజు అండి ఈవేళ.
1: ఓకే అండి.
0: వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి
1: ఖచ్చితంగా.
0: అదే విధంగా అమ్మా
1: చెప్పండి చెప్పండి
0: అమ్మా. అదే విధంగా మీకు నారాయణరావు యాక్టర్ నారాయణరావు గారు తెలుసా?
1: నాకంతగా ఐడియా లేదండి.
0: మీకు ఎలా చెప్పాలో చెప్తాను నేను, చూడండి వినండి ఒకసారి. అయితే నారాయణరావు గారు ప్రముఖ నటులు, నిర్మాత నిర్మాతనండి. మన ఇప్పుడంటే ఈనాడు వారిది రామోజీ ఫిల్మ్ సిటీ అది వచ్చింది కదా, అవన్నీ రాకముందే సారథి స్టూడియో అని ఒకటి ఉండేదండి, ఇప్పుడు కూడా ఉంది అది. ఆ సారథి స్టూడియో అధినేత అండి జీవి నారాయణరావు గారు అంటారు. వీళ్ళ తండ్రి హయాంలో తాతల హయాంలో వీరిదేమండి ఆ స్టూడియో. ఆ నారాయణరావు గారు నిన్నే పరమపది ఇచ్చారండి పాపం వారు. వారికి నివాళి తెలియపరుస్తున్నాను. మంచి నటులండి. 1976 కైలాస బాలచంద్ర గారు అన్న కె బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అంతులేని కథ ఈ చిత్రంలోని. నాళికట్టు శుభవేళ మెడలో కన్నడమాలనే పాట ద్వారా పరిచయమయ్యారండి. ఆ పాట నటించిన వారు వారే. ఆ పాట చూస్తే వారు ఎవరో మీకు తెలుస్తుంది.
1: ఓకే అండి ఖచ్చితంగా చూస్తాను.
0: యూట్యూబ్ లో ఎప్పుడైతే చూడండి, మీసారి మీరు మళ్ళీ లైవ్ చేసినప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు చెప్పండి పాట బాగుందండి, ఆయన బాగా అభినయించారు పాటకి, అంటే పాడుగానే పాడారు ఆయన అభినయించారండి ఆ పాటకి.
1: ఓకే అండి ఖచ్చితంగా. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: మీరు అలాగే చక్కని ఎంతో మెచ్చుకోవాల్సిన టాపిక్ ఇచ్చారు కాబట్టి అన్న తెల్లి పాట అడుగుతాను నేను కూడా మిమ్మల్ని.
1: సరే మరి ఏ సాంగ్?
0: అదే అండి ఈ నారాయణరావు గారు తీసినటువంటి సినిమాల్లో దేవాంతకుడు, తర్వాత మీకు బాగా తెలియాలంటే చిరంజీవి రాధా విజయశాంతి నటించిన ఎముడి కుమ్మగుడు. ఎముడి కుమ్మగుడు సినిమాకి నిర్మాత అండి నారాయణరావు గారు అంటే.
1: ఓకే ఓకే.
0: ఎముడి కుమ్మగుడు సినిమా ఐడియా ఉంది కదా మీకు?
1: తెలుసండి.
0: అదండి ఆ సినిమాకి సుధాకర్ ఆశ్రయులు సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు, నారాయణరావు గారు నిర్మాత అండి ఆ సినిమాకి. వారి నారాయణరావు గారికి నివాళిగా నేను మిమ్మల్ని అడగబోతున్న పాట, వారు నిర్మాతగా వ్యవహరించినటువంటి మరో చిత్రం దేవాంతకుడు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట, గీత రచన మైలవరపు గోపి గారు, సంగీతం దేవి రాఘవులు. తెల్లమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట, ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట, తెల్లమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఆ పాట అందుబాటులో ఉందమ్మా?
1: ఉందండి ఉంది.
0: ఈ పాట ప్రసారం చేయండి. ఈ పాటను మా అక్క గారు కలుపుడు నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి కోసం, మా భవ్య చిట్టు తల్లి కోసం, నెక్స్ట్ పిల్లమ్మ గారు, బాబాయ్ గారు, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, మంచు శాస్త్రీరావు గారు. అమ్మా నా మాట బాగా వినిపిస్తుందమ్మా?
1: వినిపిస్తుందండి.
0: అమ్మా శ్రీకాకుళం భాస్కర్రావు గారు, బైపల్ నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత మస్తాన్ బాషా గారు, బండారు శంకరయ్య గారు, ఎస్ఎస్ఎం సత్తారు గారు, భానుముఖ సత్తారు గారు, వీరందరి కోసం ప్రసారం చేయమని.
1: ఓకే అండి. మరి మరి ఈ రోజు లైవ్లో అయితే మంచి మంచి కబుర్లు చెప్పేసుకుందాం. రక్షాబంధన్ గురించి అందరూ చాలా చక్కగా చెప్పారు. ఇంకా మంచి మంచి సాంగ్స్ అయితే వినేస్తాం. మరి

ప్రసారమయ్యే మాస్ టైం పాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మీరండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియో

colonoscopy, fibroscan, high resolution manometry, pH impedance, H. pylori evolution కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIలా నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, టీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును.

0: బావంతా పళ్ళు శుభ్రపరచుట, పిప్పి పళ్ళకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్ళను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. సో మీకు తెలుసు, నాకు తెలుసు, జాను ఎప్పుడొచ్చినా ఖాళీ చేతులతో రాదు, ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తుంది అని. సో అలానే ఈరోజు కూడా ఒకటి కాదు, రెండు కాదు, మూడు భాషల్లో సూపర్ హిట్ సాంగ్స్ అయితే తీసుకొచ్చేసాను. నేను మూడు అన్నానంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి కదా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ థీమ్ మార్. సో ఈ రోజు నేను తీసుకొచ్చిన ఇంట్రెస్టింగ్ సాంగ్స్ ఏంటో వినే ముందు, ఎంటర్టైన్ అయ్యే ముందు, ఒక స్టెప్ వేసే ముందు చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస.

0: சங்கமம்
1: விஜய் கேஸ்ட்ரோஎன்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్సో. చెప్పాను కదా నాకు కొంచెం ప్రాంతీయ భేదం ఎక్కువ అని. సో నేను ఎప్పుడు తెలుగు సాంగ్స్ తోనే స్టార్ట్ చేస్తాను, అండ్ ఇప్పుడు కూడా ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేద్దాం. సో వినడం ఒకటే కాదు, 90s కిడ్స్ రెడీగా ఉండండి, మీరు అలాగ మీ చైల్డ్హుడ్ ట్రిప్పేస్ వస్తారనమాట ఇప్పుడు ఈ సాంగ్ చెప్తే. అదేదో కాదు, మన మగధీరా మూవీలో నుంచి జోర్సే జోర్సే సాంగ్. మరి ఈ సాంగ్ అయితే గీతా మాధురి గారు పాడేశారనమాట. సో ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు హో జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఓకే లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ విని మీ చైల్డ్హుడ్ మొత్తం గుర్తు చేసేసారని అనుకుంటున్నాను. అండ్ మరి నెక్స్ట్కి వెళ్ళాలిగా, వెళ్ళాలి కదా, మరి నెక్స్ట్ ఒక హిందీ సాంగ్ అయితే రాబోతుంది. అండ్ అది వచ్చేసి 2 స్టేట్స్ మూవీలో నుంచి మస్త్ మగన్. ఈ సాంగ్ ని అర్జిత్ సింగ్ గారు మరియు చిన్మయ్యి గారు అయితే పాడేశారనమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీ దగ్గరకు వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. సో అన్ని నేను చెప్పేసి మీరు వినేస్తే ఏం బాగుంటుంది, ఈసారి చెప్పకుండా మంచి సాంగ్ ప్లే చేసేస్తాను, విని ఆనందించండి. అండ్ అందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇది ఒక తమిళ సాంగ్ అన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఏం లేసినాస్ ఎలా ఇచ్చా సర్ప్రైజ్, అట్లుంటది మనతో. సరే మరైతే మళ్ళీ మనం తెలుగు దగ్గరకు వచ్చేద్దామా. అండ్ ఇప్పుడు వచ్చేసి సీతారామ మూవీలోంచి ఓ సీత హే రామ అనే సాంగ్ అయితే రాబోతుంది. అసలు ఈ సాంగ్ విని ఈ సాంగ్ ఏంట్రా ఇలా ఉంది, ఈ సాంగ్ బాగాలేదు అని ఆలోచించిన నాకు తెలిసి భూమి మీద ఒక్కళ్ళు కూడా ఉండుండ్రు. అలాంటి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎస్పి చరణ్ గారు మరియు రమ్య బెహ్రా గారు అయితే పాడేశారనమాట. సో చెవుల్లో తేనె పోసినట్టు ఉండే అంత తీయగా ఉండే ఈ సాంగ్ని విని ఆనందించండి.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములవ్వండి.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, హిందీ సాంగ్ వింటాం. అండ్ అది వచ్చేసి మన బ్రహ్మాస్త్ర సినిమాలో నుంచి కేసరియా అన్నమాట. ఈ సాంగ్ ని ప్రీతం గారు మరియు అర్జిత్ సింగ్ గారు అయితే పాడేశారు. మరి

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్ గ్యాస్ట్రిక్ అతి దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: లిజనర్స్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేశారు కదా. అండ్ ఇప్పుడు టైం ఫర్ యువర్ సెకండ్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే ఏంటి, మన తమిళ సాంగ్ అన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2397 9623729 5.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సాంగ్ అయితే వినేసాం కదా, ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో మంచి హిందీ సాంగ్ అయితే రాబోతుంది. అండ్ అదొచ్చేసి కబీర్ సింగ్ మూవీలో బేకయాలి. ఈ సాంగ్ అయితే అర్జిత్ సింగ్ గారు పాడేశారు అనమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: రమ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: సాంగ్ అయితే వినేసాం కదా, సాడ్లీ ఈ రోజు మన ప్రోగ్రామ్ లో లాస్ట్ సాంగ్ అయితే వచ్చేసింది. అండ్ లాస్ట్ సాంగ్ అంటే ఊరికే వదిలేస్తానా, ఏదో ఒక మెలక పెడతాను కదా. సో ఇది కూడా సర్ప్రైజ్ సాంగ్ అన్నమాట. సో మీరు వెళ్ళి వినొచ్చేయండి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను మీకు.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఓకే లిజనర్స్, నేను తీసుకొచ్చిన 3 భాషల్లోని సూపర్హిట్ సాంగ్స్ అయితే మీకు బాగా నచ్చేసాయి అనుకుంటున్నాను. సో ఇలానే స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు, అండ్ తిరిగి ప్రసారం అయ్యే థీమ్ వరకు మళ్ళీ కలుసుకుందాం. అంటే లైన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. ఐ యామ్ సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే జాను.
4: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.